0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: రోజు
1: మాటలు పడి చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
4: తెలుగు ఎఫ్ఎం రేడియో
5: విరిజల్లు రేడియో.
0: చేయాలా?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want

0: foods, snacks, sweets and powders. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda kammaga tayar cheyabadinavi. Kavya Foods. Amma cheti vanta ippudu mee intlo.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use My Parsu. It's one simple app that connects me to everything I need in India. With My Parsu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, My Parsu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: My Parsu, one app. All services. Zero stress for NRIs. Download the My Parsu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855 OK All OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, SDET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
4: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
3: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
5: Virijallu Srotalaku Vennela Karyakramaniki Swagatam Suswagatam. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. పురుషులైనా స్త్రీలైనా జీవితం అనేది ఒక్కటే. దుఃఖం, బాధ అనేవి మగవారిలో ఉన్నట్లే స్త్రీల జీవితాల్లోనూ ఉంటాయి. శరీరాల నిర్మాణం భిన్నంగా ఉంటుంది కాబట్టి స్త్రీలను పురుషులను వేరువేరుగా చూస్తూ ఉంటాము. ఇరు వర్గాలను వేర్వేరుగా పరిగణించాలని, వేర్వేరుగా విద్య నేర్పాలని అనుకుంటూ ఉంటాం. అయితే స్త్రీలు కూడా పురుషుల్లాగే బాధపడరా? వాళ్లకు కూడా మగవాళ్లకున్నట్లే సందేహాలు, ఇబ్బందులు ఉండవా? అందుచేత మనం పెద్ద మనసుతో చూస్తే, ఆలోచిస్తే లింగ భేదం అదృశ్యమవుతుంది. ఆడ మగ అన్న విభజన గదులు మాయమయ్యాక జీవితం సరళంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆడ మగ ఎవరు ఎదుర్కొనే సమస్యలనైనా తేలిగ్గా పరిష్కరించగలం. నిజానికి మగవాళ్లకంటే ఆడవాళ్లే సంప్రదాయాలను ఎక్కువగా కాపాడతారు. సమాజంలో ఏదైనా మార్పు కావాలి అని స్త్రీలు అనుకుంటే వాళ్లు ఖచ్చితంగా మర్నాడే ఆ మార్పుని తీసుకురాగలరు. మగవాళ్లకంటే స్త్రీలలోనే త్యాగ నిరతి ఎక్కువ. అందుకే మానసిక బలం కూడా వాళ్లకే ఎక్కువ. అయితే సంప్రదాయాన్ని అర్థం చేసుకునే స్త్రీ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే తన మనస్తత్వాన్ని మార్చుకోవాలి, తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. తాను ఎవరికో బానిసను అన్న భావాన్ని వదిలించుకోవాలి. ఈ మాట నొక్కి ఒక్కాణిస్తున్నానండి. చాలామంది స్త్రీలు అతి త్వరగా వేరే వాళ్ల, ముఖ్యంగా పురుషుల ఆధిపత్యాన్ని అంగీకరించేస్తారు. నా సమావేశాలకొచ్చే చాలామంది మహిళలు ఇక్కడున్నంతసేపు నాతో ఏకీభవిస్తారు. మళ్లీ ఇంటికి వెళ్లగానే భర్తలకు అణగిమణిగి ఉంటారు. మీరెందుకలా లొంగిపోవాలి? మీరూ మగవాళ్లతో సమానమే కదా, మీకు కావాల్సినంత మనోబలం ఉంది అని మీరు గ్రహించాలంతే. 1928లో మద్రాసులో జరిగిన ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ సమావేశాన్ని ప్రారంభిస్తూ జిడ్డు కృష్ణమూర్తిగారు చెప్పిన మాటలు ఇవి. జాగ్రత్తగా గమనించండి. ఆడవాళ్లని గుమ్మం దాటి బయటకు రానివ్వని 100 ఏళ్ల క్రిందట జిడ్డు కృష్ణమూర్తిగారు ఇంకా దివ్యజ్ఞాన సమాజంలోనే ఉన్న రోజుల్లో, ఇంకా ఆయన్ను విశ్వగురువు అని వాళ్లందరూ నమ్ముతున్న రోజుల్లో చేసిన బహిరంగ ప్రసంగంలోని వాక్యాలు మొదట్లో నేను చెప్పినవి. ఆ రోజుల్లో బహిరంగంగా ఇలాంటి భావాలు వ్యక్తపరచడానికి చాలా ధైర్యం ఉండాలి. సమాజంలోని అనేక వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. తాను నమ్మిన భావాల్ని నిర్భయంగా వ్యక్తపరచగలిగే స్వభావముంది కాబట్టే కృష్ణమూర్తి గారిని విలక్షణ తత్వవేత్తగానే కాకుండా విప్లవ తత్వవేత్తగా కూడా పరిగణిస్తారు. ఆయన ప్రసంగాలను తమ జీవితాలకు మార్గదర్శక సూత్రాలుగా మలచుకున్న అనేక మంది అభిమానులు. శతాబ్దాల తత్వవేత్తల జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పదిలపరచుకున్న జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన రేఖలు 19వ భాగం ఈరోజు. గత 18 భాగాల్లో జన్మించిన 1895 నుంచి ఆయనకు 55 సంవత్సరాల వయసొచ్చే 1950 దాకా కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణంలో చోటు చేసుకున్న అనేక సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. 9 తర్వాత 1947 చివర్లో భారతదేశంలో మజిలీ చేసినప్పుడు, మళ్ళా 1949 చివర్లో ఇండియాలో ఉన్నప్పుడు ఆయనకు పరిచయమై, తరువాతి రోజుల్లో ఆయన భారతదేశ పర్యటనల్లో అవిభాజ్య భాగమైన పుపుల్ జయకర్, నందిని మెహతాల గురించి క్రిందటి 2 భాగాల్లో చాలా విశేషాలు తెలుసుకున్నాం. నందిని మెహతా విడాకుల కేసు విషయంలో కృష్ణమూర్తిగారి పేరు కోర్టు వాదనల్లోనూ పత్రికల్లోనూ ప్రముఖంగా వినిపించింది. ఆ కేసులో నందిని ఓడిపోయింది అన్న అంశం దగ్గర క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ 19వ భాగంలో తెలుసుకుందాం. ఇన్ని మిశ్రమ అనుభవాల తర్వాత 1950 మేలో కృష్ణాజీ మళ్ళా హెడ్ క్వార్టర్స్ అమెరికా కాలిఫోర్నియాలోని ఓహై వ్యాలీకి చేరుకున్నారు. వెంటనే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా న్యూయార్క్ వెళ్లి 2 వారాలు ప్రసంగాలిచ్చారు. వెంటనే 1950 జులై 4 వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ నగరంలో మరికొన్ని ప్రసంగాలిచ్చారు. ఈ సియాటిల్ పర్యటనలో ఆయనతో పాటు రోజ్లిండు, వాళ్లమ్మాయి రాధ కూడా వెళ్లారు. రాధ అప్పటికి కాలేజీలో డిగ్రీ 1వ సంవత్సరం చదువుతోంది. ఆమె వయసు 19 సంవత్సరాలు. ఇట్లా ఇండియా నుంచి రాగానే అమెరికాలో కూడా 2 నెలలు సుడిగాలి పర్యటనల వల్ల కృష్ణమూర్తిగారు బాగా అలసిపోయారు. ఆ అలసటకు తోడు ఆయన మీద ఇంకొక వ్యక్తిగతమైన ఒత్తిడి మొదలయ్యింది ఆ రోజుల్లోనే. అదేమిటంటే, గుర్తుంది కదా, గత 2 ఏళ్ల భారతదేశ పర్యటనలో అంటే 1948-49లలో కృష్ణమూర్తిగారు ఒక్కరే భారతదేశంలో పర్యటించారు. అంతవరకు ఆయనను వెన్నంటి ఉంటున్న రాజగోపాల్ కానీ రోజులిండ్ కానీ ఆయనతో పాటు భారతదేశం వెళ్లలేదు. ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో అని ఏనాడూ బెంగపడని, దిగులుపడని, కంగారుపడని, విచారించని కృష్ణమూర్తిగారికి భారతదేశంలో చాలామంది కొత్తవాళ్లు పరిచయమయ్యారు. వాళ్లే ఆయన పర్యటనలు, ప్రసంగాలు, వ్యక్తిగత అవసరాలు, ఆతిథ్యాలు అన్నీ చూసుకున్నారు. వాళ్లల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పుపుల్ జయకర్, నందిని మెహతా అక్కా చెల్లెళ్ళు. పరిచయమైన 1-2 నెలలకే వాళ్ల జీవితాల్లో కృష్ణమూర్తిగారు, కృష్ణమూర్తిగారి జీవితంలో వాళ్లు విడదీయరాని భాగమైపోయారు. కృష్ణమూర్తిగారు పుపుల్ జయకర్ ఇంట్లో బస చేశారు కూడా. ఈ విషయాలన్నీ అమెరికాలోనే ఉన్న రాజగోపాల్, రోజులిండ్లకు ఎప్పటికప్పుడు రాజగోపాల్ మిత్రులు ఉత్తరాల ద్వారా తెలియపరుస్తున్నారు. టైమ్ మ్యాగజైన్లో వచ్చిన వార్తాకథనం కూడా వాళ్లను చేరింది. అప్పటికి తనకి పరిచయం లేకపోయినా రాజగోపాల్ పుపుల్ జయకర్కి ఒక టెలిగ్రామ్ ఇచ్చారు, అక్కడ ఏం జరుగుతోంది అసలు అని. ఆమె వివరాలు పంపించింది. పైగా, కృష్ణమూర్తిగారు, మీరు లేక చాలా ఇబ్బందులు పడ్డాను, మీరుంటే బావుండేది, ఇలాంటి మాటలేమీ అనలేదు. రాజగోపాల్ లేకపోయినా స్వతంత్రంగా, సౌకర్యంగా ప్రయాణం చెయ్యగలిగారు. నన్ను చూసుకునే అభిమానులు చాలామంది ఉన్నారు అన్న ధీమా కృష్ణమూర్తిగారిలో గమనించారు రాజగోపాల్, రోజ్లిండ్. 1950 ఆగస్టులో ఇద్దరూ కలిసి కృష్ణమూర్తిగారిని నిలదీశారు. అక్కడ ఏం జరిగిందో, ఏం జరుగుతోందో చెప్పండి, నందిని మెహతా వ్యవహారం ఏమిటి, ఆ అక్కా చెల్లెళ్లతో మీ సాన్నిహిత్యం సంగతేమిటి అని పదే పదే ప్రశ్నించారు. వాళ్లు అలా అడగడానికి కారణం, అప్పటిదాకా కృష్ణమూర్తిగారు వాళ్ల చెప్పుచేతల్లోనే ఉన్నారు, కేవలం ప్రసంగాలు ఇవ్వడమే ఆయన పని. ఎక్కడికెళ్ళాలి, ఎవరిని కలుసుకోవాలి ఇలాంటివన్నీ కూడా రాజగోపాలే నిర్ణయిస్తూ ఉండేవాడు. పైగా వాళ్ల జీవనోపాధి కూడా ట్రస్ట్కి వచ్చే విరాళాలు, కృష్ణమూర్తిగారి పుస్తకాల విక్రయాలు, వీటి ఆదాయం ద్వారానే. అలాంటిది ఆయన మీద తమ పట్టు సడలిపోతోందేమోనని వాళ్ల భయం. దీనికి తోడు రాజగోపాల్, రోజ్లిండ్ వాళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు తలెత్తుతున్నాయి. వాళ్ల దాంపత్య జీవితం కూడా సరళంగా సాగడం లేదు. అయినా గాని తాను ఒక్కర్తే కృష్ణాజీతో కలిసి ప్రయాణించే సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, ఈ ఇండియా విషయం వచ్చేసరికి రాజగోపాల్తో కలిసి కృష్ణాజీ మీద ఒత్తిడి తెచ్చింది రోజ్లిండ్. సహజంగానే భావోద్వేగాలకు, రాగద్వేషాలకు అతీతంగా ఉండే కృష్ణమూర్తిగారు రాజగోపాల్, రోజ్లిండ్ల ఒత్తిడికి ఏమాత్రం చెల్లించలేదు. ఇదీ జరిగింది అని స్పష్టంగానూ చెప్పలేదు. వీలైనంత వరకు మౌనమే ఆయన సమాధానమయ్యింది. ఏదైనా సమాధానం చెప్పినా చాలా అస్పష్టంగా ఉండేది. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో ఈ సంభాషణలు కొనసాగడం ఇష్టం లేదు కృష్ణమూర్తిగారికి. అప్పటి వరకు చేసిన అవిశ్రాంత ప్రయాణాల, ప్రసంగాల అలసట, ఇప్పుడు రాజగోపాల్, రోజ్లిండల నుంచి ఈ ఒత్తిడి, వీటన్నింటి వల్ల కృష్ణమూర్తిగారు దీర్ఘకాల విశ్రాంతిని కోరుకున్నారు. ఎప్పుడు శీతాకాలంలో భారతదేశం వెళ్లే కార్యక్రమాన్ని 1950 చివర్లో రద్దు చేసుకున్నారు. అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ ప్రసంగాలు ఏర్పాట్లు చెయ్యొద్దు అని రాజగోపాల్కి చెప్పారు. 1950 మార్చి నుంచి 1951 నవంబర్ దాకా దాదాపు 16-18 నెలలు అందరికీ దూరంగా, అన్నిటికీ దూరంగా ఆత్మశోధనలో తనలోకి తాను ప్రయాణిస్తూ ఓహై వ్యాలీకే పరిమితమైపోయారు కృష్ణమూర్తిగారు. ఎమ్మెల్యే పుప్పుల్ నందినీలకు తప్ప ఇంకెవ్వరికీ ఉత్తరాలు కూడా రాయడం లేదు. సాధారణంగా కృష్ణమూర్తిగారి కార్యక్రమాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు తెలియచేయడానికి ఇంటర్నేషనల్ స్టార్ బులెటిన్ అనే చిన్న పత్రిక ఓహై నుంచి వెలువడుతోంది. రాజగోపాల్ దాని నిర్వహణ చూసుకుంటున్నాడు. 1951 ఫిబ్రవరి నెల ఆ పత్రికలో కృష్ణమూర్తిగారు ఒక సంవత్సరం పాటు ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరు, ప్రసంగాలు లేవు అని ప్రకటించారు. ఇలా వాళ్ల మధ్య చిన్న అసౌకర్య, నిశ్శబ్ద మనస్పర్ధలు కొనసాగుతున్నప్పటికీ కృష్ణమూర్తిగారికి వేళకి భోజన సదుపాయాలు, ఆయన బాగోగులు చూసుకోవడం, ఈ బాధ్యతలన్నీ సక్రమంగానే నిర్వహిస్తోంది రోజ్లిండ్. అప్పటికీ రోజ్లిండ్ హ్యాపీ వ్యాలీ స్కూల్ వ్యవహారాల్లో కూడా తీరిక లేకుండా ఉండేవారు. రాజగోపాల్, రోజ్లిండ్ల వివాహ బంధం, కృష్ణమూర్తిగారితో వాళ్ళిద్దరి స్నేహబంధం పూర్తిగా విచ్ఛిన్నమై, వాళ్లు ముగ్గురూ ఒకరిమీద ఒకరు కత్తులు దూసుకునేంత దూరం వెళ్లడానికి, అవన్నీ బహిరంగంగా అందరికీ తెలియడానికి మరొక 10 ఏళ్లు పట్టింది. ఆ వివరాలన్నీ టైం లైన్లో వస్తాయి. ఇట్లా 16 నెలల విశ్రాంతి తర్వాత 1951 నవంబర్లో మళ్లీ ఇండియా వయా లండన్ పర్యటన మొదలుపెట్టారు. ఈసారి రాజగోపాల్ కృష్ణాజీతోనే ఉన్నాడు. ముందుగా లండన్లో ఆగారు. అక్కడ ఆయన తప్పనిసరిగా కలుసుకోవాల్సింది ఎమిలీ లూటెన్స్ని కదా. వృద్ధాప్యం రీత్యా ఆమె చాలా చిన్న ఫ్లాట్లోకి మారడంతో ఈసారి ఆమె ఇంట్లోనే ఉండడానికి వీలు కాలేదు. మరొక అభిమాని కృష్ణాజీకి ఆతిథ్యమిచ్చారు. అక్కడున్న వారం రోజుల్లో ప్రతిరోజూ వీలైనంత ఎక్కువ సమయం ఎమిలీ ఫ్లాట్కి వచ్చి ఆమెతో కబుర్లు చెప్తుండేవారు కృష్ణాజీ. ఈసారి లండన్లో ప్రసంగాలేమీ పెట్టుకోలేదు. ఒక వారం రోజుల తర్వాత కృష్ణాజీ, రాజగోపాల్లు విమానంలో ఇండియాకి చేరుకున్నారు. బొంబాయిలో దిగగానే గత 2 ఏళ్లలో పరిచయమైన కొత్త అభిమానులు కృష్ణాజీని చూడ్డానికి తరలివచ్చారు. వాళ్లెవ్వరికీ రాజగోపాల్తో పరిచయం లేదు. నందిని, పుపుల్ వాళ్ళిద్దరినీ చూడగానే వాళ్ల చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నారు కృష్ణాజీ. చాలా వరకు నిశ్శబ్దంగా ఉండిపోయారు, అంతే, ఏమీ మాట్లాడలేదు. రాజగోపాల్ ఈ సన్నివేశాన్ని చాలా అసహనంతో గమనిస్తున్నాడు. పుపుల్, నందినీలను రాజగోపాల్ ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి. రాజగోపాల్ భారతదేశం రావడం కూడా 14 సంవత్సరాల తర్వాత అదే మొదటిసారి. కృష్ణాజీ, రాజగోపాల్ ఇద్దరూ రైల్లో బొంబాయి నుంచి మద్రాసు వెళ్లారు 1951 నవంబర్ చివర్లో. ఆ సమయానికి అడయార్లో దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షుడు జినరాజదాస, ఈయన గుర్తున్నాడు కదా, 40 సంవత్సరాల క్రిందట లండన్లో కృష్ణ నిత్య వాళ్ళిద్దరికీ హోమ్ ట్యూటరింగ్ చేస్తుండేవాడు. ఆయన పెళ్లికి కృష్ణ నిత్యాలిద్దరూ వెళ్లారు కూడా. ఇప్పుడు ఆయన దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షుడి హోదాలో కాకుండా వ్యక్తిగతంగా కృష్ణమూర్తి గారి మీద ఉన్న అభిమానంతో మరికొంతమంది సమాజ సభ్యుల్ని వెంటపెట్టుకుని రైల్వే స్టేషన్కి వెళ్లాడు. ఆయనకు కూడా వృద్ధాప్యం మీదపడింది, బాగా నీరసంగా ఉన్నాడు. కృష్ణాజీ కూడా ఆయన్ని చూడ్డం చాలా సంవత్సరాల తర్వాతనే. రాజగోపాల్ వాళ్లందరితో చనువుగా మాట్లాడాడు, కానీ కృష్ణాజీ మనసు విప్పి మాట్లాడలేకపోయారు. తమ అధికార నివాసమైన వసంత విహార్ భవనానికి వెళ్లారు. అప్పటికి వసంత విహార్లో పైభాగాన్ని ఎవరికో అద్దెకిచ్చారు. అందుకని రాజగోపాల్ పక్కనే ఉన్న దివ్యజ్ఞాన సమాజ ఆవరణలో ఒకప్పుడు లెడ్ బీటర్ నివసించిన గదిలో బస చేశాడు. ఆవరణ, వసంత విహార్ చాలా దగ్గర్లోనే ఉండేవి. పైగా రాజగోపాల్కి దివ్యజ్ఞాన సమాజంతో ఎప్పుడూ ప్రత్యక్ష వైరం లేదు. అందుచేత రాజగోపాల్ అక్కడ అందరితో సఖ్యంగానే ఉండేవాడు. వాళ్లు మద్రాసు చేరుకున్న కొద్ది రోజులకే కృష్ణమూర్తిగారి ఆహ్వానం మీద పుప్పుల్, నందిని వాళ్ళిద్దరూ కూడా మద్రాసు వెళ్లారు. వాళ్లు ఉండడానికి వసంత విహార్లోనే వరండాలో తడికల్లాంటివి అడ్డం

0: సూక్త గారికి ఒక రోజైనా, ఒక వారమైనా, ఒక సంవత్సరమైనా గతంలోకి తొంగి చూడడం, ఎలాంటివైనా సరే గతంలోని సన్నివేశాలని గుర్తు చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అదే విషయాన్ని అందరికీ చెప్తుండేవాళ్లు కూడా. అందుకనే నిజంగానే ఆయనకు కూడా ఆ గత సంవత్సరంన్నరలో ఊహైలో ఏం జరిగిందో గుర్తులేకపోవచ్చు. రాజగోపాల్ గురించి మాత్రం చాలా ప్రశంసిస్తూ పుప్పుల్ జయకర్ నందినీలకు చెప్పారు కృష్ణాజీ. తన కోసం అతడు ఎన్ని త్యాగాలు చేసింది, ఇంకా చేస్తోంది వివరంగా చెప్పారు ఆ అక్కా చెల్లెళ్ళిద్దరితో. రాజగోపాల్ రోజులిండ్లు ఓహైలోని తనని పదే పదే ఈ అక్కా చెల్లెళ్ల గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నించడం గుర్తుంది కృష్ణాజీకి. ఇప్పుడు తన సహాయకుడు రాజగోపాల్, అతడికి ఈ అక్కా చెల్లెళ్ల మీద ద్వేషం ఉండడం కృష్ణాజీకి ఇష్టం లేదు. ఒకసారి వ్యక్తిగతంగా రాజగోపాల్ని కలిసి మాట్లాడమని వాళ్ళిద్దరినీ పంపించారు. పుపుల్ నందిని మెహతాలు దివ్యజ్ఞాన సమాజం ఆవరణలో నివసిస్తున్న రాజగోపాల్ దగ్గరకు వెళ్లారు. ఆయన మాటలు, ప్రవర్తన చాలా మర్యాదగానే ఉన్నప్పటికీ చూపులు మాత్రం ఏవో కనిపించని కోణాలను చూడాలి అన్నట్లున్నాయి. అక్కా చెల్లెళ్ళిద్దరినీ ఆయన అడిగిన ప్రశ్నలు కూడా సూటిగా లేవు. ప్రతి ప్రశ్నకు ఆలోచించి ఆలోచించి సమాధానం ఇవ్వాల్సి వచ్చింది అని పుప్పుల్ జయకర్ తన పుస్తకంలో రాసుకున్నారు. మూడేళ్ల క్రిందట ఊటీలో ఉండగా కృష్ణాజీ ప్రాసెస్కి గురైనప్పుడు ఈ అక్కా చెల్లెళ్ళిద్దరూ ఆయనతో ఉన్నారు కదా, ఆ విషయం అప్పుడు ఊటీలో వంట మనిషిగా ఉన్న వేలు అనే అతను రాజగోపాల్కి చెప్పాడు. ఆ రోజుల గురించి చెప్పమని అటుతిప్పి ఇటుతిప్పి రకరకాలుగా ప్రశ్నించాడు రాజగోపాల్. అక్కా చెల్లెళ్ళిద్దరికీ చాలా అసౌకర్యంగా అనిపించింది. ఏ సమాధానం చెప్పినా అతడు నమ్మే స్థితిలో లేడు అని తెలుస్తోంది. గంటల సంభాషణ తర్వాత ఇరుపక్షాల వారికి విసుగొచ్చేసింది. తర్వాత రాజగోపాలే వాళ్లతో చెప్పాడు, కృష్ణమూర్తిని పూర్తిగా నమ్మకండి, ఆయన మనసు ఎప్పుడూ ఒకలాగా ఉండదు, ఎప్పుడు ఎలా మారతాడో తెలీదు అని. అది చాడీలు చెప్పినట్లుంది వాళ్లకి. అలా రెండు మూడు సమావేశాల తర్వాత వాళ్ల మధ్య అనుమానాలు కరిగిపోయి కృష్ణమూర్తి గారిలాగే సన్నిహితుడయ్యాడు రాజగోపాల్. అయితే అతడికి తమ ఇద్దరి పట్ల ఆకర్షణ ఉంది అని చాలా రోజుల తర్వాత తెలిసిందని పుప్పుల్ జయకర్ తన పుస్తకంలో రాసుకున్నారు. అంతేకాదు ఒకసారి నందిని మెహతాతో అన్నాడట రాజగోపాల్, ఇలా కృష్ణమూర్తి నీడలో మనం కలుసుకోవడం దయనీయంగా ఉంది అని. అంటే కృష్ణమూర్తిగారి ప్రమేయం లేకుండా ఆమెతో పరిచయం జరిగి ఉంటే బాగుండేది అనే అర్థం వచ్చేలాగా. మొత్తానికి ఈ పర్యటనలో పుప్పుల్ జయకర్ నందినీలను ప్రత్యక్షంగా పరిచయం చేసుకుని వాళ్ల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది రాజగోపాల్కి. ఒక నెల తర్వాత కృష్ణాజీకి జ్వరం తగ్గింది. 1952 జనవరి 5 నుంచి ఫిబ్రవరి 12 దాకా ప్రతి శనివారం, ఆదివారం ఉదయం పూట వసంత విహార్లోని తోటలో ప్రసంగాలు ఏర్పాటు చేశారు కృష్ణాజీ. దాదాపు సంవత్సరంన్నర తర్వాత ఆయన ఇలా బయటకొచ్చి మాట్లాడటం, కొత్త భావాల కంటే కూడా అంతకుముందు చెప్పిన అంశాలనే సరికొత్త పదజాలంతో చెప్పారు కృష్ణాజీ. గతం సంకెళ్లను ఛేదించుకోమని చెప్తూ ఒక్కసారి ఆచరించి చూడండి, వర్తమానంలోని మాధుర్యం తెలుస్తుంది, అనంతమైన ప్రేమ, స్వేచ్ఛ కనిపిస్తాయి, స్వీయ జ్ఞానమే దేన్నైనా అర్థం చేసుకోవడానికి మూలం, అర్థం చేసుకోవడం అనేది మానసిక పరివర్తనకు కీలకం అన్నారు. ఇట్లా మద్రాసులో 3 నెలలు గడిపాక 1952 మే నెలకల్లా రాజగోపాల్ కృష్ణాజీ మళ్లీ లండన్ మీదుగా అమెరికాలోని కాలిఫోర్నియా ఓహై వ్యాలీకి చేరుకున్నారు. ఇక్కడి నుంచి మిగతా విశేషాలు వాణిజ్య ప్రకటనల తర్వాత తెలుసుకుందాం.
1: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: Dine-in, take-out, party, caterings. Yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chat Bhavan. In multiple locations. For details, visit chatbhavan.com.
1: Time is running out. Don't miss her chance to learn AI power training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: Family to kalsi, baiti ki dinner ki velte, manaki kavalsindi enti? Chakkani ambience, lots of varieties, fresh ga chesina tasty food and excellent customer service. Ide mantra ni follow avutunna restaurant, Mantra India.
4: Mantra India.
3: 288 Castro Street in downtown Mountain View. 70 plus mouth-watering dishes, clear oven kebabs, elaborate brunch, happy hour specials, dinner buffet, full service bar, catering services and lot more. Speciality chefs serving special dishes every single day. For more details visit MantraIndiaUSA.com. Mantra India.
4: Mantra India.
5: Bay Area. Get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AIA and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue.
6: Virizallu Srotalu, Vennela, Karikramolo, Prapancha Prakhyata Tattvavetta, Jittu Krishnamurthy Gari Jeevana Rekhalu, 19వ Bhagam Vintunnaru. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో కృష్ణాజీ రాజగోపాల్ దంపతుల మధ్య తలెత్తిన అపార్థాల గురించి, 1951 చివరిలో ఇండియా పర్యటనలో రాజగోపాల్కు పుప్పుల్ జయకర్ నందిని మెహతాలతో పరిచయం గురించి తెలుసుకున్నాం. ఆ పర్యటన తర్వాత 1952 మే నెలలో కృష్ణాజీ రాజగోపాల్ తిరిగి ఓహై వ్యాలీకి అమెరికా చేరుకున్నారు అన్న అంశం దగ్గర మొదటి అర్ధభాగాన్ని ఆపాం. ఇక్కడి నుంచి మిగతా విశేషాలు ఈ రెండో అర్ధభాగంలో తెలుసుకుందాం. వాళ్లు కాలిఫోర్నియా చేరుకునేసరికి ఒక సంతోషకరమైన వార్త ఎదురుచూస్తోంది. రోజులిండ్ రాజగోపాల్ల ఏకైక సంతానం రాధ 2 నెలల ముందే 1952 ఫిబ్రవరిలో వ్యాలంటైన్ రోజున తన వివాహం గురించి ప్రకటించింది. తనతో పాటు కాలేజీలో చదువుకుంటున్న జిమ్మీ స్లాస్ కి తనకి వివాహ నిశ్చితార్థం జరిగిందని అందరికీ చెప్పింది. ఈ కబురు విని కృష్ణాజీ రాజగోపాల్ ఆనందించారు. అమెరికా చేరుకోగానే కృష్ణమూర్తిగారికి అనారోగ్యం మళ్లీ తిరగబెట్టింది. తమ ఊరికి దగ్గర్లోనే ఉన్న శాంటా బార్బరా అనే సముద్రతీర నగరానికి విశ్రాంతి కోసం వెళ్లారు. అప్పటికే కృష్ణమూర్తిగారి మీద అనుమానంతో ఉన్నప్పటికీ రోజులెండ్ ఆయనకు తోడుగా శాంటా బార్బరాకి వెళ్లి 2-3 వారాలు ఆయనతో అక్కడే ఉన్నారు. ఆ ఊళ్ళోనే రాధ కూడా చదువుకుంటోంది అప్పటికీ. ఆ తరువాత నెల రోజులకే 1952 జులైలో రాధ జిమ్మీలకు వివాహం జరిగింది. తన చేతుల మీదుగా పెరిగిన అమ్మాయి వివాహానికి హాజరయ్యారు కృష్ణమూర్తిగారు కూడా. కొత్త జంట చూడముచ్చటగా ఉంది అని ఎమిలీకి రాసిన ఉత్తరంలో చెప్పారు కృష్ణాజీ. అక్కడ్నుంచి ఓహైలో మరొక 4-5 నెలల పాటు మళ్లీ 1952 అక్టోబర్లో ఇండియా శీతాకాలం ప్రయాణానికి బయలుదేరేదాకా ప్రతి శని ఆదివారాలు ఉపన్యాసాలిచ్చారు. చాలా రోజుల తర్వాత అక్కడ సమావేశాలు జరగడం. ప్రతి వారం వందలాది కార్లు ఆ ఎస్టేట్ ముందు ఆగుతూ ఉండేవి. ఇలా కృష్ణమూర్తిగారు 1952 మే నుంచి అక్టోబర్ దాకా ఓహై వ్యాలీలో ఉన్నప్పుడు అక్కడ ఇండియాలో ఒక సంఘటన జరిగింది. అదే నందిని మెహతాకి క్యాన్సర్ అని బయటపడడం. సంవత్సరాల తరబడి భర్తతో వేధిప్పులు, శారీరక గాయాలు, పిల్లల కస్టడీ పిటిషన్లో కూడా ఓడిపోవడం, వీటన్నింటి వల్ల మానసికంగా కూడా తీవ్రంగా దెబ్బతినడంతో క్యాన్సర్ అత్యంత వేగంగా విస్తరించింది నందిని మెహతాలో. అక్కయ్య పుపుల్ జైకరే బాధ్యత తీసుకుని నందినిని సర్జరీ కోసమని లండన్కి తరలించారు. ఈ సంగతి కృష్ణమూర్తిగారికి టెలిగ్రామ్ ద్వారా తెలియచేసింది పుపుల్ జైకర్. ఆయన్నుంచి అస్సలు సమాధానం రాలేదు. ఆందోళన, కంగారు, ధైర్యం చెప్పడం, లండన్లో ఏమైనా సహాయం కావాలా అని అడగడం, ఏ స్పందన లేదు కృష్ణమూర్తిగారి నుంచి. పుపుల్ జైకర్ రాసుకున్నారు. ఈ సందర్భంలోనే కాదు, నందిని కానీ నేను కానీ జీవితంలో ఎంత సంఘర్షణకు లోనైన సందర్భాల్లోనైనా కృష్ణమూర్తిగారి నుంచి ఓదార్పు వాక్యాలు లాంటి స్పందన ఉండేది కాదు. తర్వాత మాకు అర్థమయ్యింది, కృష్ణాజీకి సానుభూతి చూపించడం అన్నా, ఎదుటివాళ్లని సెల్ఫ్ పిటీకి లోనయ్యేలాగా చెయ్యడమన్నా ఇష్టం ఉండేది కాదు అని. నిజానికి కృష్ణాజీగారి ఇటువంటి ప్రవర్తన వల్లనే కష్టాల సమయంలో మేము మరింత దృఢంగా తయారయ్యాము అని. లండన్లోని డాక్టర్లు నందిని క్యాన్సర్ బాగా ముదిరిపోయిందని, బహుశా బ్రతకటం కూడా కష్టమేమోనని చెప్పారు. ఇంకా ఆ సమయంలో నందిని పూర్తిగా ప్రశాంతంగా మారిపోయింది. ఏమాత్రం బాధ, నొప్పి, ఆతృత, భయం, కంగారు అస్సలు లేవు. ఆపరేషన్కి వెళ్లే ముందు కూడా నవ్వుతూ ఉందట. మత్తుమందు ఇచ్చాక ఆపరేషన్ సమయంలోనూ నందినికి ఏదో ఆత్మీయమైన నవ్వు వినిపిస్తూ ప్రతిధ్వనిస్తూ ఉందట. ఆపరేషన్ విజయవంతమైనప్పటికీ ఆ మర్నాడే ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్కి గుండెపోటొచ్చింది. అందుచేత ఆపరేషన్ అయ్యాక వెంటనే 2 రోజుల పాటు నందినికి సరైన చికిత్స అందలేదు. వీటన్నింటి ప్రభావం తరువాతి సంవత్సరం ఇండియాలో తెలిసింది. ఆపరేషన్ సమయంలో జరిగిన పొరపాట్ల వల్ల కిడ్నీ దెబ్బతిని ఒక కిడ్నీ తొలగించాల్సి వచ్చింది నందిని మెహతాకి. ఇవన్నీ కృష్ణమూర్తిగారు ఇండియాలో లేని సమయంలో జరిగిన సంఘటనలు. ఆ తరువాతి నెలల్లో కృష్ణాజీ నందిని మెహతాని ప్రత్యక్షంగా కలుసుకున్నప్పుడు కూడా ఆమె క్యాన్సర్ గురించి గాని ఆపరేషన్ గురించి గాని అస్సలు ప్రసక్తి తీసుకురాలేదు. ప్రతి సంవత్సరంలాగానే 1952 శీతాకాలంలో మళ్లీ కృష్ణాజీ, రాజగోపాల్ ఇండియాకి చేరుకున్నారు. ఈసారి పర్యటనలో పూనాలోనూ బొంబాయిలోనూ కృష్ణాజీతోనే ఉన్నారు పుపుల్ జైకర్. కృష్ణమూర్తిగారు, రాజగోపాల్ మధ్య వివిధ సందర్భాల్లో వాడిగా వేడిగా జరిగిన వాగ్వివాదాలకు ఆమె ప్రత్యక్ష సాక్షి. కృష్ణమూర్తిగారి గదిలోనే రాజగోపాల్తో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. పుస్తకాలు, ప్రచురణలు, వాటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా వాళ్ల మధ్య వివాదాలకు కారణమయ్యాయి. అయితే ఎన్ని గొడవలు జరిగినా కృష్ణమూర్తిగారి గదిలోనుంచి రాజగోపాల్ గొంతు మాత్రమే బిగ్గరగా వినిపించేది కాని కృష్ణమూర్తిగారి స్వరం అస్సలు బయటకు వినిపించేది కాదు. మళ్లీ మర్నాడు ప్రసంగ సమయంలో ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉండేవాళ్లు. రాజగోపాల్ పుప్పుల్ జయగర్తో కూడా గొడవపడుతూ ఉండేవాడు. ఆమె నుంచి ఏదో విషయం రాబట్టాలని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుండేవాడు. తను మాత్రం ఏమీ బయటపడేవాడు కాదు. మొత్తానికి 1952 అక్టోబర్, 1953 మార్చి మధ్యలో ఇండియా పర్యటనలో కృష్ణాజీ, రాజగోపాల్ వాళ్ళిద్దరి మధ్య వివాదాలు మరొక దశకు చేరుకున్నాయి. లోపల ఇద్దరికీ ఎట్లా ఉన్నప్పటికీ అందరి సమక్షంలో రాజగోపాల్ మామూలుగానే ఉండేవాడు. కృష్ణమూర్తిగారి పుస్తకాల ఎడిటింగు, ట్రస్ట్ కార్యక్రమాలు, నిర్వహణ ఇవన్నీ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ పర్యటనలో జరిగిన ఇంకొక ఆసక్తికరమైన సంఘటన, కృష్ణమూర్తిగారి పెద్దన్నయ్య డాక్టర్ శివరాం గారి అబ్బాయి జిడ్డు నారాయణ తన బాబాయిని కలుసుకోవడం. ఇది బహుశా 1953 మొదట్లో జరిగుంటుంది. అంతకు కొద్ది నెలల క్రిందటే కృష్ణమూర్తిగారి అన్నయ్య శివరాం మరణించారు. ఆ సందర్భంలో కూడా కృష్ణాజీ ఆ కుటుంబాన్ని పలకరించినట్లు ఎక్కడా రికార్డులు లభ్యం కావడం లేదు. తనని చూడడానికొచ్చిన అన్నయ్యగారి అబ్బాయి జిడ్డు నారాయణను ఆత్మీయంగా ఆహ్వానించారు కృష్ణాజీ. అప్పటికీ నారాయణ ఎంఏ చదివి లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభిద్దాము అనుకుంటున్నారు. బాబాయి మాట మీద రిషి వ్యాలీ స్కూల్కి టీచర్గా వెళ్లారు ఆ జిట్టు నారాయణ. ఆ తర్వాత రోజుల్లో ఆయన లండన్ వెళ్లారు. అక్కడ పై చదువులు చదివి అక్కడి విద్యాలయాల్లో కూడా ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మళ్లీ కృష్ణాజీ ఆహ్వానం మీద ఆయన చివరి సంవత్సరాల్లో 1978 ప్రాంతాల్లో ఇండియాకు వచ్చేసి రిషి వ్యాలీ స్కూల్కి ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు. జిడ్డు నారాయణ గారి గురించిన ఈ వివరాలు పుప్పుల్ జయకర్ రాసిన పుస్తకంలో ఉన్నాయండి. ఆ విధంగా చిన్నప్పుడే కుటుంబ సంబంధాలకు దూరమైనప్పటికీ మళ్లీ 1953 నుంచి అన్నయ్య గారబ్బాయి జిడ్డు నారాయణ ద్వారా ఆ సంబంధాన్ని నిలుపుకున్నారు కృష్ణాజీ. ఇన్ని సందర్భాల తర్వాత రాజగోపాల్, కృష్ణాజీ 1953 ఏప్రిల్ నెలలో తిరిగి కాలిఫోర్నియాకి చేరుకున్నారు. ఆ సంవత్సరాల్లో కృష్ణమూర్తి గారి ప్రయాణాలు ఎలా ఉండేవంటే, ప్రతి ఏడాది సుమారుగా ఏప్రిల్ మే నెలల నుంచి అక్టోబర్ నవంబర్ దాకా అమెరికాలోనూ, అక్టోబర్ నవంబర్ నుంచి మరుసటి సంవత్సరం ఏప్రిల్ మే నెలల దాకా యూరోప్లోనూ ఇండియాలోనూ ఉండేవాళ్లు కృష్ణమూర్తి గారు. ఇప్పుడు 1953లో ఆయన అమెరికాలో ఉండగా జరిగిన కొన్ని సంఘటనలు. మొట్టమొదటిసారి కృష్ణమూర్తి గారు రాసిన ఒక పుస్తకం తమ ట్రస్టు తరఫున కాకుండా వ్యాపారాత్మకంగా బయట ప్రచురణకర్తలు ప్రచురించింది 1953లోనే. ఆ పుస్తకం పేరు ఎడ్యుకేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్. ప్రచురించింది అమెరికాలో హార్పర్ అండ్ రో అనే కంపెనీ, ఇంగ్లాండులో గుల్లాంజ్ అనే కంపెనీ. తరువాతి రోజుల్లో కూడా కృష్ణమూర్తి గారి పుస్తకాలని వీళ్లే వాణిజ్యపరంగా ప్రచురించారు. ఎడ్యుకేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ పుస్తకంలో రచయితను పరిచయం చేస్తూ ఇలా రాశారు, మనం జీవిస్తున్న ఈ రోజుల్లో అత్యంత లోతైన నిష్టతో కూడిన ఆలోచనాపరుల్లో ఒకరు. ఈ పుస్తకం అద్భుతమైన సంపూర్ణమైన నిజాయితీతో రాసింది అని. చిన్నతనం నుంచే, అంటే ఆయన మెట్రిక్యులేషన్ మానేసిన వద్ద నుంచే, పిల్లలకు విద్యాబుద్ధులు ఎలా నేర్పాలి అనే అంశం మీద స్పష్టమైన అభిప్రాయాలుండేవి కృష్ణాజీకి. వాటి ఆధారంగానే రిషి వ్యాలీలో, వారణాసిలో విద్యాలయాలు ప్రారంభించారు అని కూడా గత భాగాల్లో తెలుసుకున్నాం. ఈ చిన్న పుస్తకంలో విద్యా విధానం గురించి తన అభిప్రాయాల్ని చాలా సరళమైన భాషలో రాశారు. ఆ రోజులకే కాదు, ఈ రోజులకు కూడా వర్తించే సూచనలు చాలా ఉన్నాయి ఆ పుస్తకంలో. పిల్లల విద్యా విధానం గురించి కృషి చేస్తున్న ప్రతివారూ తప్పక చదవాల్సిన, చదివి ఆలోచించాల్సిన పుస్తకం ఇది. అయితే ఈ పుస్తకం ప్రచురణ అయ్యే సమయానికి తానుండే ఓహై వ్యాలీలోని హ్యాపీ వ్యాలీ స్కూల్ ట్రస్ట్ నుంచి బయటకొచ్చేశారు. అప్పటికి 7 ఏళ్ల నుంచి నడుస్తున్న ఆ స్కూలుకి రోజ్లెండ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. కానీ మరి వాళ్ల మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల వల్లనో, లేక ఆ స్కూలు వాతావరణం నిర్వహణ ఆయన ఆశించినట్లు లేకపోవడం వల్లనో ట్రస్ట్ నుంచి బయటకొచ్చేసి ఉండొచ్చు. అదే ఊళ్ళో తన ఆశయాలతో సొంతంగా స్కూలు ప్రారంభించడానికి మరొక 20 సంవత్సరాలు పట్టింది. ఆ వివరాలు టైం లైన్లో తెలుసుకుందాం. 1953లోనే జరిగిన ఇంకొక సంఘటన, అప్పటికి దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షుడు జనరాజదాస అని తెలుసుకున్నాం కదా, చిన్నప్పుడు కృష్ణమూర్తికి గురువుగారు. ఆయన అమెరికా పర్యటనలో కృష్ణమూర్తిగారిని కలుసుకోవాలని ఉంది అని వర్తమానం పంపించాడు. ఇప్పుడు ఆయన వయసు 78 సంవత్సరాలు. తన దగ్గర తొలిపాఠాలు నేర్చుకున్న 15 సంవత్సరాల కుర్రవాడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్న ప్రసంగకర్త, ఆలోచనాపరుడు. దివ్యజ్ఞాన సమాజంతో సంబంధం లేకుండా తన ఒకప్పటి గురువుగారు తనని కలుసుకోవాలనుకోవడం కృష్ణమూర్తిగారికి ఆనందంగా అనిపించింది. కలుసుకున్నప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడాలి అనుకున్నారు. దురదృష్టవశాత్తు కృష్ణమూర్తిగారి ఊరికి ప్రయాణం చేసే క్రమంలో 1953 జూన్ 18న చికాగోలో హఠాత్తుగా మరణించారు జనరాజదాస. అప్పటి వరకు దివ్యజ్ఞాన సమాజంతో ఉన్న ఒకే ఒక బంధం పూర్తిగా తెగిపోయింది కృష్ణమూర్తిగారికి. ఇంకా 1953లోనే చోటు చేసుకున్న మరొక సంఘటన, లండన్లో ఉంటున్న లేడీ ఎమిలీ లూటెన్స్, గుర్తుంది కదా కృష్ణమూర్తిగారికి మాతృ సమానురాలు. ఇప్పుడు ఆమె వయసు దాదాపు 80 సంవత్సరాలు. అందులో సగభాగం అంటే 40 సంవత్సరాలు పైగా కృష్ణమూర్తిగారితో సన్నిహిత పరిచయం, అన్ని దశాబ్దాలుగా వాళ్ల మధ్య ఉత్తరాలు కూడా క్రమం తప్పకుండా కొనసాగుతున్నాయి. ఈ సమయానికి అంటే 1953కి ఎమిలీ లూటెన్స్ ఏ బ్లెస్డ్ గర్ల్ అనే పేరుతో తను తన కుటుంబ సభ్యుల వివరాలతో ఆత్మకథాత్మక పుస్తకం రాసింది. 1953 అక్టోబర్లో మార్కెట్లోకి వచ్చి ఆ పుస్తకం సంచలనం సృష్టించింది. 10,000 కాపీలు అమ్ముడుపోయాయి. అయితే అందులో దివ్యజ్ఞాన సమాజం, కృష్ణమూర్తిగారితో అనుబంధం ఈ విషయాలేమీ లేవు. ఆ పుస్తకం విజయవంతమవడంతో ఎమిలీ సన్నిహితులు దివ్యజ్ఞాన సమాజంతో ఆమె అనుబంధం గురించి ఒక పుస్తకం రాయమన్నారు. క్యాండిల్స్ ఇన్ ది సన్ అనే పేరుతో తన దివ్యజ్ఞాన సమాజ జ్ఞాపకాలకు అక్షర రూపం ఇవ్వడం ప్రారంభించింది ఎమిలీ. సహజంగానే ఆమె దివ్యజ్ఞాన సమాజంతో సంబంధం అంటే కృష్ణమూర్తిగారి ప్రసక్తి తప్పనిసరిగా వస్తుంది కదా. తన గురించి, నిత్యా గురించి ప్రస్తావించుకోవచ్చు, ఆ రోజుల్లో తను రాసిన ఉత్తరాల్ని ఉటంకించవచ్చు అని కృష్ణమూర్తిగారు అనుమతి కూడా ఇచ్చారు. అప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఉత్తరాలు క్రమం తప్పకుండా నడుస్తున్నాయి కాబట్టి కృష్ణమూర్తిగారు ఎమిలీకి రాశారు 1953 ఆగస్టు 17న. అమ్మా, నువ్వు రాస్తున్న 2వ పుస్తకం బాగా వస్తుందనుకుంటున్నాను. మీ అమ్మాయి మేరీ ఎలాగూ సహాయం చేస్తోంది కదా, అందులో నా గురించి కూడా రాస్తానన్నావు. గతం గురించి నేనేమీ సిగ్గుపడడం లేదు, కాని ఆ సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు గుర్తొస్తే వింతగా ఉంది. నువ్వు రాసే విషయాలేమి దివ్యజ్ఞాన సమాజ పెద్దలకు మరింత ఆగ్రహం తెప్పించవు అనుకుంటున్నాను, అయినా మనమేం చేయలేం కదా అని. ఆ భరోసాతో లేడీ ఎమిలీ లూటెన్స్ తన రచనను కొనసాగించింది. ఆ ప్రాసెస్ రోజులు 1922లో నిత్యతో కలిసి ఓహై వ్యాలీలో ఉండడం, అప్పట్లో ఆయన రాసిన ఉత్తరాలు ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో చేర్చింది. 1953 చివర్లో ఆ పుస్తకం డ్రాఫ్ట్ కాపీని కృష్ణమూర్తిగారికి సమీక్ష కోసం పంపించింది. సహజంగానే ఆ సమయానికి కృష్ణమూర్తిగారు మద్రాసు, వారణాసి, బొంబాయి ఇట్లా ఇన్ని నగరాల మధ్య తిరుగుతున్నారు ప్రసంగాలిస్తూ. ఆయనకు అంత పెద్ద పుస్తకం చదివేటంతటి తీరిక ఉండేది కాదు. ఆయన పుస్తకాలన్నింటినీ ఎడిటింగ్ చేస్తున్న రాజగోపాల్ ముందుగా ఎమిలీ రాసిన ఆ పుస్తకం డ్రాఫ్ట్ చదివాడు. దీన్లో పరిహరించాల్సిన భాగాలు చాలా ఉన్నాయి, మీరు కూడా పూర్తిగా చదివేదాకా దీని ప్రచురణకు అనుమతి ఇవ్వొద్దు అని కృష్ణమూర్తిగారితో చెప్పాడు రాజగోపాల్. కృష్ణమూర్తిగారేమో ఆ పుస్తకం చదవకుండానే, సరే ఆ భాగాలేవో తీసేయమని నువ్వే చెప్పు అన్నారు. మీరు మొత్తం చదవకుండా ఎలా చెప్తారు అన్నాడు రాజగోపాల్. అప్పటికే వాళ్ళిద్దరి మధ్య అంతర్గత వివాదాలున్నాయి కదా. ఈ మధ్యలో రాజగోపాల్ ఎమ్మెల్యేకి ఉత్తరం రాశాడు. కృష్ణమూర్తిగారు పూర్తిగా చదవకుండా నిర్ణయం తీసుకోలేము, మీరు ప్రస్తుతానికి ఈ పుస్తకం పని ఆపండి అని. 1954 వచ్చేసింది. 3 నెలల దాకా కృష్ణమూర్తి, రాజగోపాల్ వాళ్ల దగ్గర్నుంచి సమాధానం రాలేదు. 80 ఏళ్ల లేడీ ఎమిలీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 1954 మార్చిలో కృష్ణమూర్తిగారి నుంచి ఎమిలీకి ఉత్తరం అందింది. నేను లండన్ వచ్చి మీతో ప్రత్యక్షంగా కొన్ని విషయాలు చర్చించాలి, పుస్తకం ప్రచురణకు వెళ్లొచ్చు లేదు అని ఈ దశలో నేను చెప్పలేను, కాని మనం ఒకసారి మాట్లాడుకుంటే మంచిది అని. ఎమిలీ, వాళ్ల అమ్మాయి మేరీ వాళ్ళిద్దర్లో ఆతృత మరింత పెరిగిపోయింది. అయితే చెప్పినట్లుగానే కృష్ణాజీ లండన్ వెళ్లారు. లేడీ ఎమిలీని, మేరీని కలుసుకున్నారు. పుస్తకం విషయం మాట్లాడబోతే అంత ఆసక్తి చూపించలేదు. సరే, ఇంకా ఆయనకు అభ్యంతరం లేదులే అనుకుని ప్రచురణకర్తకు ఫైనల్ కాపీ చెయ్యమని చెప్పారు. క్యాండిల్స్ ఇన్ ది సన్ అన్న టైటిల్ కూడా సరేనన్నారు కృష్ణాజీ. ఆ వర్షన్లో 1922 ప్రాంతాల్లో ఓహైలో జరిగిన పెప్పర్ ట్రీ సంఘటన అవన్నీ ఉన్నాయి, అది కూడా కృష్ణమూర్తిగారికి తెలుసు అని మేరీకి కూడా రూఢిగా తెలుసు. ఇట్లా ఈ పుస్తకం ఇంత సందిగ్ధ వాతావరణంలో ముందుకెళ్తున్న రోజుల్లోనే కృష్ణమూర్తిగారు రాసిన ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అనే పుస్తకం విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రతులు హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయాయి. కృష్ణమూర్తిగారి అభిమానుల సంఖ్య కొన్ని రెట్లు పెరిగిపోయింది. ఇదంతా 1954 మే ప్రాంతాల్లో. కృష్ణమూర్తి రాజగోపాల్లు అమెరికా వెళ్లేసరికి అక్కడ కూడా ఆయన్ని చూడ్డానికి వచ్చిన అభిమానులు రెట్టింపయ్యారు. ఆ పుస్తకానికి ఆయన ఊహాయ్ మిత్రుడు హాలీవుడ్ స్క్రీన్ ప్లే రచయిత ఆల్డస్ హక్సిలీ 10 పేజీల ముందు మాట రాశాడు. పుస్తకం అంతమందిని ఆకర్షించడం, విజయవంతమవ్వడం ఇలాంటివేమీ అస్సలు పట్టించుకునేవారు కాదు కృష్ణమూర్తిగారు. ఆ పుస్తకం సంగతి అలా ఉంచితే, మళ్లీ ఎమిలీ రాస్తున్న పుస్తకం విషయానికి వస్తే, 1954 ఆగస్టులో ఫైనల్ కాపీ సిద్ధమై అక్టోబర్లోనో నవంబర్లోనో ప్రింటింగ్కి వెళ్లాలి. సెప్టెంబర్ 3వ తేదీన అమెరికాలో ఉన్న కృష్ణమూర్తిగారి నుంచి ఎమిలీకి అందిన చిన్న ఉత్తరం పెద్ద బాంబు పేల్చింది. ఆ పుస్తకం ప్రచురణ ఆపేయండి, అందులోని విషయాలు ప్రస్తుతం నేను చేస్తున్న కార్యక్రమాలకు చెడ్డపేరు తెస్తాయి, అది నాకు నచ్చడం లేదు, ఇలా అంటున్నందుకు మీకు బాధగా ఉంటుంది, అయినా చెప్పక తప్పడం లేదు, నన్ను క్షమించమ్మా, మన స్నేహం 40 ఏళ్ల పైగా అని గుర్తుంది, కాని ఆ పుస్తకం బయటకు రావద్దు అని రాశారు అందులో కృష్ణమూర్తి. ఎమిలీకి ఊహించని ఎదురుదెబ్బ అది. నెలల క్రిందట కృష్ణమూర్తిగారు సరే అంటేనే కదా ఇంత దూరం వచ్చింది, ఒకసారి అంగీకరించాక మళ్ళా ఇలా అడ్డం చెప్తే అంతవరకు దానిమీద పెట్టిన ఖర్చు, పబ్లిషర్తో కాంట్రాక్టు ఇవన్నీ ఏమవ్వాలి? మేరీ కూడా కృష్ణమూర్తిగారి ప్రవర్తనకు షాక్ తింది. అయినా చెయ్యగలిగిందేమీ లేదు. ఇంతవరకు అయిన ఖర్చులు నేనిస్తాను అని కృష్ణమూర్తిగారు రాశారు, కాని ఎమిలీ దానికి ఒప్పుకోలేదు. 15 ఏళ్ల కుర్రాడిగా చూసిన దగ్గర్నుంచి సొంత కొడుకులా ప్రేమిస్తూ వచ్చిన కృష్ణమూర్తి ఇలా చేస్తాడు అని ఆమె అస్సలు ఊహించలేదు. ఈ ఉత్తరం రాసిన తరువాతి నెలలో 1954 అక్టోబర్లో లండన్ వెళ్లారు కృష్ణమూర్తిగారు. 80 ఏళ్ల పైబడిన వయసులో ఉన్న లేడీ ఎమిలీ చిగురుటాకులాగా వణికిపోతోంది. కృష్ణమూర్తి ఆమె దగ్గరకు వెళ్లి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరారు. నీ మాట వినకుండా ఈ పుస్తకం ప్రచురించి ఉంటే ఏం చేసేవాడివి అంది ఎమిలీ. ఏం చేసేవాణ్ణి కాదు అన్నారు కృష్ణమూర్తిగారు. కృష్ణమూర్తిగారి రాకతో తమ మనసుల్లో ఆయన మీద ఉన్న చిన్నపాటి బాధ కూడా తొలగిపోయింది అని రాసింది మేరీ. మళ్ళా ముగ్గురు మామూలుగానే మాట్లాడుకోగలిగారు, కానీ ఆ పుస్తకం అప్పటికీ ఆగిపోయిందంతే. అయితే కృష్ణమూర్తిగారు అలా ఉత్తరం రాయడం వెనకాల రాజగోపాల్ ఒత్తిడి ఏమైనా ఉందేమోనని మేరీకి అనుమానం వచ్చింది, కానీ దానికి ఆధారాలు కనిపించలేదు అని కూడా ఆమె రాసుకున్నారు. అయితే ఒక 3 ఏళ్ల తర్వాత కృష్ణమూర్తిగారు అభ్యంతరం చెప్పిన అధ్యాయాలు తొలగించి క్యాండిల్స్ ఇన్ ది సన్ పుస్తకాన్ని 1957 విడుదల చేశారు. ఇన్ని నాటకీయ పరిణామాలు జరిగాయండి 1954. ఆ సంవత్సరం గడిచి 1955 వచ్చింది. కృష్ణమూర్తి, రాజగోపాల్, రోజులెండ్ ఈ ముగ్గురి మధ్య ఇంతవరకు కోల్డ్ వార్ లాగా కొనసాగుతున్న విభేదాలు ఈ సంవత్సరం నుంచి కొంచెం కొంచెం ఉపరితలానికి రావడం మొదలయ్యాయి. ఆ పరిణామాల క్రమం దశాబ్దాల గాఢ స్నేహితుల్ని బద్ధశత్రువులుగా మార్చింది. రాజగోపాల్ రోజులెడ్ల విడాకులకు దారితీసింది. కృష్ణమూర్తిగారిని, ఆయన పేరు మీద ఉన్న ట్రస్ట్ సంస్థల్ని కోర్టు కేసుల వరకు తీసుకెళ్లింది. వీటన్నింటి మధ్య ఆయన ప్రసంగాల పరంపర మాత్రం యథాతథంగా కొనసాగుతూనే ఉంది. ఆ వివరాలన్నీ వచ్చేవారం జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 20వ భాగంలో మాట్లాడుకుందాం. కృష్ణమూర్తిగారి జీవనరేఖల్లో 1950 నుంచి 1954 వరకు ఈ 5 ఏళ్లలో జరిగిన సంఘటనల గురించిన ఈనాటి ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం ఇదే కార్యక్రమ పరంపర 20వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: 5-5-2-6-5-5-9-9-2.
8: The following program is brought to you by VJ Creations.

0: Kenya foods, snacks, sweets and powders. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda kammaga tayar cheyabadinavi. Kavya foods. Amma cheti vanta ippudu mee intlo.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use My Parsu. It's one simple app that connects me to everything I need in India. With My Parsu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, My Parsu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: My Parsu, one app, all services, zero stress for NRIs. Download the My Parsu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: హలో నమస్తే ఆదాబ్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో హరో తెలంగాణ రేడియో. నేను మీ హోస్ట్ ప్రత్యూష.
1: దిస్ ఇస్ విజయ్ చావా.
0: మా ఈ హోస్ట్ కి స్పాన్సర్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్. ఇలాగే మన ఈ షోకి ఒక ఫేస్బుక్ పేజ్ ఉంటుంది అండ్ ఇన్స్టా పేజ్ వచ్చేసి హలో తెలంగాణ రేడియో _బేఏరియా. సో మా ఈ ఇన్స్టా పేజ్లో వి పోస్ట్ ఆర్ న్యూ షోస్ ఆర్ ఎనీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని పోస్ట్ చేస్తాం. సో లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. ఎవ్రీ వీక్ మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో ఈ వీక్ ఒక స్పెషల్ హైదరాబాదీ పర్సన్ని మా లిసనర్స్ కోసం తీసుకొచ్చాము. సో విజయ్ గారు, వుడ్ యూ డూ ద ఆనర్స్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్ ప్లీజ్?
1: యా, మనం అంటే తెలంగాణ రేడియో పెట్టి దాదాపు 13 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక హైదరాబాదీ యాస తెలంగాణ భాష కనిపిస్తే మనకు మనసు వెత్తుకు ఎగురు పడుతుంది అన్నమాట. మనం అంటే అందుకోసం ఈరోజు ఒక ప్రత్యేక అతిథిని తీసుకొచ్చాము. సోషల్ మీడియాలో లక్షలాది మందిని తన సహజమైన హాస్యంతో, అచ్చమైన హైదరాబాదీ యాసతో, అంటే నాకు ఈ హైదరాబాద్ యాస అనగానే అంగ్రేజ్ మూవీ గుర్తుకొస్తుంది అన్నమాట. మన దైనందిన జీవితంలోని చిన్న చిన్న సంఘటనలను విపరీతమైన నవ్వులతో ముంచెత్తే వీడియోలతో అలరిస్తున్న దేశీ ఎంట్రోపీ సృష్టికర్త దీపక్ కర్మంగి కర్కార్కి మన హలో తెలంగాణ కుటుంబం తరఫున హృదయపూర్వక స్వాగతం. ఈ దీపక్ ప్రత్యేకత ఏమిటంటే, నేను దాదాపు ఒక 2 ఏళ్ల క్రితం చూశాను ఆయన వీడియోలు. ఆయన కామెడీ ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయదు, కించపరచదు. అట్లాగే మన హైదరాబాద్ లైఫ్ స్టైల్, అంటే మనం తెలంగాణ రేడియో పెట్టుకున్నప్పటి నుంచి మనం హైదరాబాద్ లైఫ్ స్టైల్స్ అని, ఫుడ్ హ్యాబిట్స్ అని, ఫెస్టివల్స్ అని, అన్ని కైట్ ఫెస్టివల్ అని అన్ని మాట్లాడతాము. అవన్నీ కూడా మన జీవితాన్ని ఒక అర్థంలో చూపించే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ భాష, తెలంగాణ యాస, దేశీ కుటుంబాల జీవితం, అట్లాగే అమెరికాలోని తెలుగు వారి అనుభవాలు అన్ని క్రోడీకరించి ఆయన వీడియోలో చాలా సహజంగా చేస్తారు. సో ఇది యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూ కాదు, ఒక సరదామే ముచ్చట ఈరోజు. లెట్ అస్ స్పెండ్ దిస్ 1 అవర్ విత్ హిమ్. యు నో, హీ హాస్ డన్ అమేజింగ్ వర్క్ ఇన్ హైదరాబాద్ లాంగ్వేజ్. అండ్ దీపక్, వెల్కమ్ టు ద షో.
2: థ్యాంక్ యూ విజయ్ గారు, ఇంత పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చిండ్రు నాకు. నాకు భయం అవుతుంది ఇప్పుడు.
1: సో దీపక్, మీది హైదరాబాద్ ఇంత స్పష్టంగా అంటే మాకు హైదరాబాద్ భాష, నాకు కూడా అమెరికాకు వచ్చి 30 ఏళ్ళు దాటింది. సో అంత బాగా రాదు, బట్ హైదరాబాద్ భాష వినేటప్పటికి అంటే ఒక ఉత్సాహం, అంటే అవర్ లైఫ్ అపియర్స్ టు హ్యావ్ కమ్ బ్యాక్. That's what I feel. So, మీది ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ దీపక్?
2: యా షూర్. సో హైదరాబాద్ లో నేను పుట్టింది నారాయణగూడ, ఓకే, విఠల్వాడి నారాయణగూడ. అక్కడ ఒక 8-9, 9-10 ఇయర్స్ ఏజ్ వరకు అక్కడ ఉన్నా. దాని తర్వాత మోస్ట్ ఆఫ్ మై ఫార్మేటివ్ ఇయర్స్ ఏదైతే అంటారు కదా, ఐ వాజ్ ఇన్ నేరెడ్మెట్ క్రాస్ రోడ్స్. నేరెడ్మెట్ క్రాస్ రోడ్స్ లో యా సికింద్రాబాద్ సైడ్ మొత్తం, అంటే ఐ వెంట్ టు సైనిక్పురి హై స్కూల్ అండ్ మోస్ట్ మై ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు నేను అక్కడే ఉన్నాను, నేరెడ్మెట్ క్రాస్ రోడ్స్ లో ఉన్నాను. తర్వాత కొంచెం దూరం వెళ్ళి ఏస్రావు నగర్ లో సెటిల్ అయినాం అనమాట మేము. సో మొత్తం జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు సికింద్రాబాద్ అంతే ఉంది. అండ్ ఫ్యూ అరౌండ్ 14 ఇయర్స్ బ్యాక్ ఐ కేమ్ టు ద యుఎస్. దానికంటే ముందు మొత్తం పుట్టి పెరిగింది, బోర్న్ బ్రెడ్ అండ్ బటర్డ్ ఇన్ హైదరాబాద్. సో మై బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై లైఫ్ యాజ్ ఫార్ యాజ్ బీయింగ్ ఫన్నీ ఆర్ బీయింగ్ హ్యూమరస్ ఇస్ కన్సర్న్ ఇస్ మై ఫాదర్. మై ఫాదర్ ఇస్ ఇన్సేన్లీ ఫనీ మ్యాన్. హీ ఈస్ సింప్లీ అమేజింగ్. ఆయన ఇచ్చిన రిప్లైస్, 25-30 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన రిప్లైస్ ఇప్పుడు కూడా మేము గుర్తు పెట్టుకొని నవ్వుతుంటాము. సో దట్ ఈస్ దేర్, అది కొంచెం బ్లడ్ లోనే ఉంది అనొచ్చు. అండ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేను ఫేస్బుక్ లో నా సమ్ ఆఫ్ మై పోస్ట్ అండ్ మై జోక్స్ యూస్ టు బి వెరీ ఫేమస్. కానీ అంతా టెక్స్ట్ ఫార్మాట్ లో ఉండేది, అంటే వీడియో ఎట్లా ఏం చేయలేదు. ఇప్పుడు 2023 డిసెంబర్ లో ఇక్కడ మా వైఫ్ పిల్లలు ఇండియా వెళ్ళినరు అనమాట, నేను ఒక్కడే ఉన్నా ఇక్కడ. సో బోర్ కొడుతుంది, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి ఐ థాట్ ఓకే, ఎలా ఇట్లనో ఏదో కొన్ని జోక్స్ లాగా రాస్తాం, ఫేస్బుక్ పోస్ట్ లాగా రాస్తున్నాం కాబట్టి ఒకసారి వీడియో రికార్డ్ చేసి చూద్దాం ఏమైతుందని చెప్పి ఐ స్టార్టెడ్ దేశీ ఎంట్రోపీ. అండ్ వై డిడ్ ఐ నేమ్ ఇట్ Entropy is Desi, of course. We are all Desis here in the US. You know, we came here to in search of something good, and we stayed back. So we are Desis here, Kabatti, and entropy and a word. Entropy is actually the measure of chaos in the universe. So Desi US lo batkali ante chaos kante em takkuva gaadu. Em lekunda rendu bagulu tho nostam manamu. తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద పెద్ద పెద్ద ఇల్లు పెద్ద సామ్రాజ్యమే ఇంకా సెట్అప్ ఎవ్రీథింగ్ హియర్ రైట్ అంతా దట్ గోయింగ్ త్రూ దట్ ఎంటైర్ జర్నీ ఇమిగ్రేషన్ టెన్షన్లు అది ఇది జాబ్లు కాంట్రాక్ట్లు ఇదంతా ఇట్స్ ఆల్ అ కేయాస్ సో బేసిస్ ఇన్ యుఎస్ ఆర్ ఫేసింగ్
1: అది అది మొదటి వీడియో కదా మొదటి వీడియో విజయ్ దేవరకొండ లైక్ చేసినట్టు గుర్తు నాకు ఒక వీడియో
2: అది మొదటి కాదు కానీ ఒక పది పదిహేను ఇరవై వీడియోస్ తర్వాత హీ షేర్ దట్ వీడియో విజయ్ దేవరకొండ అండ్ దట్ చేంజ్
1: దట్ చేంజ్ ఎవ్రీథింగ్ దట్స్ వెన్ ఐ సా ఇట్ యాక్చువల్లీ
2: అది
1: విజయ్ దట్స్ వెన్ ఐ సా యు అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ సో
2: కార్పొరేట్ టెర్మినాలజీ
0: వెరీ నైస్ సో అయితే మీరు ఈ కంటెంట్ ని ఎట్లా హౌ డు యు కమ్ అప్ అండ్ మీ స్క్రిప్టింగ్ ప్రాసెస్ ఎట్లుంటది ప్రతిదానికి
2: స్క్రిప్టింగ్ ప్రాసెస్ అంటే ఇట్లా డైలీ వాక్ సి అండ్ జనరల్లీ వెరీ అబ్జర్వర్ట్ పర్సన్ ఎవరైనా జనాల్ని అబ్జర్వ్ చేయడం నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల ఐ హావ్ బీన్ లక్కీ టు హావ్ హ్యాడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ మనీ లెండర్స్ నుంచి బిజినెస్ మెన్ నుంచి ఐఐటి ఐఐఎంస్ కి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి ఆల్ సోషల్ సెక్షన్స్ నుంచి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సో ఐ అబ్జర్వ్ ఎవ్రీ వన్ వెల్ అండ్ దట్ అబ్జర్వెంట్ నేచర్ మీన్ రైటింగ్ యునో దానివల్ల ఏంటంటే కొన్ని కొన్ని మనం ఏదైనా మనం ఇఫ్ యూ లుక్ అట్ ఎనీథింగ్ దగ్గర నుంచి చూస్తే మనకు ఏదో అనిపిస్తుంది కానీ ఇఫ్ యూ టేక్ అ స్టెప్ బ్యాక్ ఇఫ్ యూ ఆర్ అట్ ద రైట్ డిస్టెన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫనీ సో అట్లా ఐ టేక్ దాట్ aspect of life and I observe things and I make notes scripting etla untad ante oka idea first oka idea vaste adi rasukuntan nen notes lo then I keep thinking about it din etla jeek etla you can you know what's the funny side of this anjepi then it takes about a day to think finalize the script and then I record
0: asal amazing content
1: oka live content ipudu emanna vindama
0: okay
1: you mind doing something live now
0: మీరు టైం తీసుకొని చెప్పండి మీకు చాలా లైక్ మీరు బాగా గుర్తు పెట్టుకున్నది లేకపోతే మీకు బాగా నచ్చి చేసింది ఏదైనా మీరు ఇఫ్ యూ స్టిల్ రిమెంబర్ అది ఒకటి చెప్పగలిగితే బాగుంటది
2: పతంగులు అయితే ఇట్స్ ఎంటైర్లీ ఒక డిఫరెంట్ యూనివర్స్ అది పతంగులు ఫర్ ఎగ్జాంపుల్ గోటీలు ఆడేది కూడా దట్ టర్మినాలజీ దట్ గోటిల్ చిన్నప్పుడు అంటే 80s లో ప్రీ ఇంటర్నెట్ ఎరాలో గోటిల్ చిన్నప్పుడు ఆడుతుండే కదా మట్టిలా ఆ గోటిల్ ఆడే వొకాబులరీ ఇంకేడా ఇక ఇక్కడ దొరకదు మీకు అది టోన్ అని ఒక గేమ్ ఉంటది ట్రయాంగిల్ ఉంటది మళ్ళా పింటికిరి అంటారు చిన్న గోటి ఉంటే పింటికిరి అంటారు పింటి అంటారు పెద్ద గోటి ఉంటే డాంపూర్ అంటారు అట్లా దేర్ ఇస్ వొకాబులరీ అసోసియేటెడ్ విత్ ఎవ్రీ స్పోర్ట్ అండ్ దెన్ పతంగులు అంటే ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ డిఫరెంట్ పతంగులే ఒక 2 dozen నేమ్స్ ఉన్నాయి దానికి డప్పన్ అని డోరడార్ అని జీబియా అని అట్లా సో యా
0: అయితే మీకు ఇట్లా పాత ఆర్ మన 90s 2000s అవన్నీ అసలు గుర్తు పెట్టుకుని మీరు చేయడం అనేది ఒక చాలా ఫీట్ అది అట్లా అసలు ఆ డిఫరెన్సెస్ వెన్ యూ సీ వాట్ డూ యూ థింక్ లైక్ ఇట్లా ఇట్లా చేయాలి ఇలా చేయగలిగితే హౌ డు యు ప్రాసెస్ ఇట్
2: యా సో ఏంటంటే ఐఎమ్ లక్కీలీ బోర్న్ ఇన్ ఎ టైమ్ వేర్ ఐ హావ్ సీన్ ఆల్ రెవల్యూషన్స్ నేను స్కూల్ కి వెళ్ళినప్పుడు ఇంటర్నెట్ అన్న సంగతి లేదు తర్వాత వచ్చింది అది ఓకే అండ్ వీ వర్ ఇన్ అ సివియర్లీ పేట్రియార్కికల్ సొసైటీ ఇంకా ఎకనామీ లిబరేట్ అవ్వలేదు సో ఒక క్లోజ్డ్ బాక్స్ లో ఉంటుండే మనం ఆ లైఫ్ నుంచి ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ అండ్ మోర్ యాక్సెప్టింగ్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ ఐడియాస్ సో ఇవన్నీ ఓ 3-4 ఫాస్టెస్ట్ చేంజింగ్ జనరేషన్ మాది ఇప్పుడు ఐఎమ్ ఇన్ ఎర్లీ 40s నౌ సో ఇన్ని చూసిన తర్వాత అది ఇది కంపేర్ చేయకుండా మీరు ఉండలేరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లైఫ్ చేయమన్నారు కదా వాడు చెప్తా పేరెంట్స్ ఉంటారు కదా పేరెంట్స్ 1990s లో ఏంటంటే ఇప్పుడు ఒక నేను ఒక చేసిన నా పేరెంట్స్ ఇన్ 90s అండ్ పేరెంట్స్ నవ్ అని చెప్పి ఒక రీల్ చేసిన ఉండే దాంట్లో పిల్లలకి ఏం లేదు నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి ఎంపీసీ బైపీసీ 10th తర్వాత ఎంపీసీ బైపీసీ నా బెల్ట్ ఓకే ఇట్ యూస్ టు బి హార్డ్ కోర్ ఇప్పుడు దా పేరెంట్స్ ఆర్ వెరీ ఇప్పుడు పేరెంట్స్ అందరు సెన్సిటివ్ అయిపోయినారు, అంటే నేను కూడా సెన్సిటివ్, నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, బట్ ఐ జస్ట్ చెప్తున్నా. ఇప్పుడు లేదమ్మా నువ్వు చదువు, నీకు అయితే అయింది, లేకపోతే లేదు, నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, ఫెయిల్ అయితే ఖాళీలో కొట్టేస్తుండే ఇంట్లో, దేర్ ఇస్ నో.
0: అసలు ఫెయిల్ మనం ఇంట్లో చెప్పాలంటే గడగడ ఉనికిపోతుండే ఫెయిల్, అంత దూరం మరి అసలు మామూలు ఏంటి, క్వార్టర్లీ ఎగ్జామ్స్ లోను హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో 35 కన్నా తక్కువ వచ్చినాయి అంటే సైన్ పెట్టించుకు రావాలి అంటే ఎంత కష్టం అవుతుండే.
2: సైన్ అయితే వద్దండి, ఫోర్జరీలు జరిగిపోతుండే అక్కడ. ఇప్పుడు ఆన్లైన్ రిపోర్ట్ కార్డ్ వాట్సాప్ లో వచ్చేస్తుంది, కానీ పెద్ద పెద్ద స్కామ్లే జరుగుతుండే అప్పట్లో. అండ్ ఓవరాల్ ఓవరాల్ పీపుల్ బిహేవియర్ హెస్ చేంజ్డ్ ఇన్ జనరల్. మనం చాలా యాక్సెప్టింగ్ అయిపోయినాం. ఇప్పుడు ఒకవేళ లెట్స్ సే ఏదైనా ఒక పర్సన్ ఏదైనా ఒక ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా, లేకపోతే ఇది ఆర్ట్ సైడ్ వెళ్తా, లేకపోతే ఫోటోగ్రఫీ చేస్తా అని ఒక 95-96 లో అని ఉంటే ఇంకేం లేదు, ఇంట్లో మహాభారతం జరుగుతుండే. కానీ ఇప్పుడు యూఆర్ అక్సెప్టింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, సో దిస్ కాంట్రాస్ట్ ఈస్ వాట్ ఈస్ ఫన్నీ నన్ను అడిగితే. ఇప్పటికి కంపేర్ చేస్తాం కదా, సో దిస్ కాంట్రాస్ట్ ఐ థింక్ ఇస్ హిలేరియస్. యా
0: యా, సో అట్లాంటిదే మీరు చాలా ఉన్నాయి మీరు చేసిన దాంట్లో, లైక్ మన ఎకో వర్డ్స్ ఆఫ్ తెలంగాణ, లేదంటే వొకాబులరీస్, మనం యూజ్ చేసిన వొకాబులరీస్ విచ్ ఐ థింక్ మనం చాలా మందికి తెలియదు, ఇప్పటివరకు అయితే ఇప్పుడు తెలుస్తున్నాయి చాలా మందికి. దట్ ఈస్ మై ఫేవరెట్ వొకాబులరీ కానివ్వండి, లైక్ మిలీనియన్ డాడ్స్ వర్సెస్ 90 డాడ్స్, సెలబ్రిటీ వర్షిప్స్, హైదరాబాదీ సౌండ్ ఎఫెక్ట్స్, అదైతే అల్టిమేట్. అసలు సో ఇట్లాంటి వర్డ్స్ ఎందుకు నేను మా చాలా మటుకు నాకు ఎదవా ఎంకమ్మ చాలా ఈజీగా వచ్చేస్తుంది, అది ఎస్పెషలీ మై ఆర్ కిడ్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. ఎందుకమ్మా నువ్వు ప్రతిదానికి అట్లే మాట్లాడతావు, అదేంటి, వాట్ డస్ దట్ వర్డ్ మీన్ అంటే అండ్ దానికి మీనింగ్ లేదు, అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు యునో వాడిని ఇన్సల్ట్ చేస్తున్నట్టు కూడా కాదు, అది వాళ్ళకి అర్థం కాదు. ఇట్లాంటివి మీరు చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ ఫనీ వేలో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఇట్ ఈస్ వెరీ గుడ్.
2: And there are certain words which don't mean what they actually mean. For example, Hyderabad la are monna monna ochindi ante 2016 lo ochindi actually, kani ippudu 10 years ayipoyindi ee tech, idi monna monna monna parsuicha ayana re parsuicha ante char sarpayindi.
0: Main abhi chatu
2: 15 minute mein rehta antar akkada aa patancharlu untadu manchi.
0: ఎగ్జాక్ట్లీ. సో మీకు మీ ఫీడ్బ్యాక్స్ ఎట్లున్నాయి, జనాల దగ్గర నుంచి ఎట్లా వస్తాయి ఫీడ్బ్యాక్స్, వాట్ యు హౌ డు యు గెట్ దెం? లైక్
2: నౌ దిస్ ఇస్ యాక్చువల్లీ దట్ టచింగ్ పార్ట్ ఆఫ్ యు నో ద హోల్ దేశీ ఎంట్రోపీ థింగ్. దేశీ ఎంట్రోపీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఎట్లాంటి మెసేజెస్ వస్తాయంటే ఐ డోంట్ షేర్ మోస్ట్ ఆఫ్ దెమ్, కొన్ని అక్కడిక్కడ ఐ టేక్ స్క్రీన్ షాట్స్ అండ్ కీప్ ఫర్ మై సెల్ఫ్. నా ఎప్పుడైనా నేను ఫ్రీ పర్సనల్ గా లో ఫీల్ అయినప్పుడు అవి తీసి చూస్తారే, ఓకే యాట్స్ ఓకే, we did something good and a feeling was there. People send me messages like my life has been chaos for the last 3 months, depression lo unna edustunna kaani ippudu mee reels chusina anna ippude naaku koncham mind fresh ayindi, itlanti messages vastayi. My mother created an Instagram account just to follow you.
0: Wow,
2: itla vastay messages. And that mother is like some, and chala mandi audience are some, most of my followers are, you know, they are older than me, at over 50s or 60s retire aina vallu who can
1: ante,
2: you know,
1: deepak deeniki enduku ostaru ante atla memandaram kuda ante those who came early 90s or late 90s ochina vallandaru kuda Hyderabad miss aituna idi baada galugutundi ante ippudu nenu prasadam Hyderabad lo unnanu ee roju, but ikkada chuste I'll remember.

0: హైదరాబాద్ భాష అంటే హావ్ నక్కు కైకు కరారి అల్లు అల్లు ఆజావు లైట్ డిస్కో ఈ క్యామియా పక్క పక్క ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ హైదరాబాద్ లోనే యాజ్ యూ సెడ్ హైదరాబాద్ ఇస్ ఎ వెరీ వెరీ యూనిక్ స్టైల్ లాంగ్వేజ్
1: yes yes I think it is the most cosmopolitan of all cosmopolitan cities meek ikkadunna mix ikkadunna mix meek ekkada dorukadu actually
2: హైదరాబాద్ exactly. That is so true, so true. So ఇప్పుడు మీరు నాస్టాల్జిక్ మూమెంట్స్ అంటుంటే మనం చాలా వర్డ్స్ చిన్నప్పుడు యూజ్ చేసినవి వీడియోస్ లో ఇట్లా రైమింగ్ వర్డ్స్ ఎక్కువ తెలంగాణ రైమింగ్ వర్డ్స్ అరే చాయ్ వాయ్ లేకే నాకి చాయ్ వాయ్ మత్ పిల్లవు అభి జానికా హే ఇలాంటివన్నీ హీ టచ్డ్ ఇట్ ఇవన్నీ గుర్తు ఐ ఫర్గాట్ టు బి ఆనెస్ట్ మర్చిపోయినా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ అన్లెస్ ఐఎమ్ విత్ మై పేరెంట్స్ ఆర్ ఇంట్లో నా కజిన్స్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ మళ్ళీ ఆ ఫ్లో తెలంగాణ భాష రాదు అట్లాంటి
0: నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఫ్రెండ్ సేమ్ ఇప్పుడు దీపక్ చెప్పినట్టే కాయరేతు అంటే అరే మరి అప్పి ఆతాం 15 నిమిషాలు ఆతాం ఎక్కడున్నవరు అంటే వాడు కుంపల్లిలో ఉన్నాడట లైవ్ లొకేషన్ షేర్ చేయమని అరే 15 నిమిషాలు బోలేతో వాడేమంటాడంటే హాయ్ తూ హైదరాబాద్ నయా కార్ క్యారే ఆజ్ లైవ్ లొకేషన్ షేర్ చేయమంటే వాడు చెప్పిన జవాబు ఏంటంటే హైదరాబాద్ కొత్తగా వచ్చి గౌరవ ఎలా
2: వెరీ గుడ్ సో కామెడీ అనేది మీకు మీరు ఇంట్లో చాలా బాగా యూజ్ చేసేట సో వాట్ ఈస్ యువర్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ కమెడియన్ నేషనలీ అండ్ ఇంటర్నేషనలీ
1: మై ఫేవరెట్ కమెడియన్ ఈస్ ది లెజెండరీ బిల్మార్ ఐ లైక్ బిల్మార్ అలాట్ బట్ జార్జ్ కార్లిన్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ చనిపోయిన వాళ్ళలో George Carlin is probably the greatest comedian to have lived. I know his material, I have heard it like dozens of times. And currently unna vallalo I like Chris Rock and I like Dave Chappelle. Itla unnaru and of course I like Brahmanandam garu, the best comedian. So Brahmanandam garu Bani cinema lo Andada chesina role I think is the greatest.
2: Sorry.
0: మనం ఎవరన్నా కాల్ చేయాలనుకుంటే ఏ నెంబర్ కాల్ చేయాలి అడ్వర్టైజ్ చేయాలి ప్రతీష్
2: ఓ సారీ సారీ
0: దేర్ ఆర్ కాలర్స్ ఆర్ ఆస్కింగ్ విచ్ నెంబర్ టు కాల్
2: సో ప్లీజ్ కాల్ చేయండి మా స్టూడియోకి 877-265-5992 అండ్ ప్లీజ్ ఎంజాయ్ టాకింగ్ విత్ దీపక్ కర్మంగికర్ కాలర్స్ అండ్ ఎనీ టైమ్ ఐ రిపీట్ ద నంబర్ 877-265-5992 సారీ సో మీరు మనీ గురించి మనీ
1: బ్రహ్మానందం గారు చేసిన రోల్ ఖాందాదా ఏదైతే ఉంది కదా దేర్ ఆర్ అదర్ ఫిల్మ్స్ అఫ్ కోర్స్ అది ఆనా పిల్లంట ఉంది అరగుండు వేద ఉంది ఆ చిత్రం బళ్ళారే విచిత్రం ఉంది ఎన్నో ఉన్నాయి డజన్స్ ఉన్నాయి బట్ ద వే హీ ప్లేడ్ ఖాందాదా ఐ డోంట్ థింక్ ఎనీ యాక్టర్ ఇన్ ఎనీ ఫిల్మ్ అక్రాస్ ది వరల్డ్ హ్యాస్ ప్లేడ్ ఇట్ దాట్ వెల్ ఐ థింక్ దట్ ఈస్ ద పీక్ ఆఫ్ కామెడీ అది పీక్ ఆఫ్ కామెడీ ఇంత ఉంటారు ఆయన ఇట్లా ఆటో నుంచి దిగి వచ్చి ఆంతో గేమ్స్ ఆడుతున్నా చాలా లేచిపోతాయి అంటారు కదా మెంటల్ ఐ హావ్ సీన్ దట్ మూవీ సో మెనీ టైమ్స్ సచ్ అన్ ఇన్స్పిరేషన్
2: ట్రూ ట్రూ ట్రూ ఐ టోటలీ అగ్రీ నేను రీసెంట్ గా లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ కూర్చొని 2 పార్ట్స్ మొత్తం చూసిన మనీ అండ్ మనీ మనీ రెండు అసలు చాలా అల్టిమేట్ సో మీకు ఇట్లా ఎవరైనా సెలబ్రిటీస్ నుంచి ఫీడ్బ్యాక్ అదర్ దాన్ విజయదేవర్ దేవరకొండ షేరింగ్ మీకు పర్సనల్ ఫీడ్బ్యాక్ ఉన్నాయా టు షేర్ విత్ us
1: యా నాకు ఐ థింక్ ప్రియదర్శి ఫాలోస్ మీ
2: వావ్
1: ప్రియదర్శి ఫాలోస్ అండ్ దేర్ ఆర్ అదర్ సమ్ అదర్ జబర్దస్త్ లో వచ్చే వాళ్ళు ఉన్నారు అండ్ యా దే కీప్ ఇన్ టచ్ అండ్ దే కీప్ కామెంటింగ్ యు నో మెసేజింగ్ మీ సేయింగ్ దట్ యు నో దిస్ వీడియో ఇస్ గుడ్ దట్ వీడియో ఇస్ గుడ్ అప్పుడప్పుడు అట్లా యా దేర్ ఆర్ పీపుల్ యెస్
2: వెరీ గుడ్ వెరీ గుడ్ సో కెన్ వి ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాం దీపక్
1: యా షూర్
2: యాడ్ బ్రేక్ అయినాక విల్ కంటిన్యూ టాకింగ్ విత్ యు
1: ఆల్ రైట్
3: ఆర్ యు ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ డు యు నో హౌ టు ఇంక్రీజ్ యువర్ వెల్త్ హాయ్ దిస్ ఇస్ సత్య దాసరి ఐ హెల్ప్ క్లయింట్స్ టు బిల్డ్ వెల్త్ లెవరేజింగ్ టాక్స్ స్ట్రాటజీస్ కాల్ మీ టు హెల్ప్ యు
4: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231.

0: out, party, caterings, yedaina sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com.
1: Running out. Don't miss her chance to learn AI power training with Java, AIML, STET, and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సిందేంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. మంత్రా ఇండియా 288 క్యాస్టర్ స్ట్రీట్ ఇన్ డౌన్ టౌన్ మౌంటైన్ వ్యూ. 70 ప్లస్ మౌత్ వాటరింగ్ డిషెస్, క్లియర్ వన్ కబాబ్స్, ఎలాబరేట్ బ్రంచ్, హ్యాపీ అవర్ స్పెషల్స్, డిన్నర్ బుఫే, ఫుల్ సర్వీస్ బార్, కేటరింగ్ సర్వీసెస్ అండ్ లాట్ మోర్. స్పెషాలిటీ షెఫ్ సర్వింగ్ స్పెషల్ డిషెస్ ఎవ్రీ సింగిల్ డే. For more details, visit MantraIndiaUSA.com. Mantra India. Mantra India.
4: Bay Area. Get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AIA and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue.
5: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagaraj Annaya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
6: I'm Nagaraj Annaya. Whether you're on H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days. And I stand behind my work. Love your home or sell it for free. Guaranteed.
5: Don't just buy a home. Plan your future. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
7: Dear Shirdi Sai Baba devotees, Sri Datta Sai Temple in San Ramon joyfully invites you to our sacred Guru Purnima celebrations on Tuesday, July 28, 2026. Experience the spiritual power of Baba Satcharitra Parayanam. Immerse yourself in the sacred Baba Homam and offer heartfelt prayers during the auspicious Abhishekam. Participate in the divine Sai Satyanarayan Vratam, witness the vibrant and soulful Rath Yatra, and conclude with blissful aarti that fills the heart with peace and devotion. Mark your calendars, bring your loved ones and be part of this blessed occasion at Sri Datta Sai Temple, San Ramon, and get divine blessings of Baba.
4: For further details, please visit SriDattaSaiMandir.org or call 925-232-1368.
8: వెల్కమ్ బ్యాక్ టు హలో తెలంగాణ రేడియో. మీరు వింటున్నారు హలో తెలంగాణ రేడియో ఆన్ విరజల్లు. నేను విఆర్ స్టిల్ ఆన్ ఎయిర్. ఇఫ్ యూ వాంట్ టు కాలర్స్ అండ్ యూ వాంట్ టు టాక్ టు దీపక్ కర్ముంగికర్ గారు, ప్లీజ్ కాలర్స్ ఎట్ 877-265-5992. We have Sudhakar Gallimalli joining us on air as well. So let's take the caller first and then we will continue discussion with Deepak Garu. Hello. Hello, Telangana ki swagatam. Mee peru andi?
9: Manideep.
8: Hi, Manideep. How are you?
9: Good, good. How are you?
8: Good, andi. Thank you for holding. We have Deepak on air. So if you want to say hi and talk to him, please go ahead.
9: Oh yeah, definitely. Hi Deepak Garu.
10: Good morning, Deep.
9: Yeah, yeah, yes. Like ఈ వీడియోస్ చూస్తుంటాను, షార్ట్స్ కానీ లైక్ యా రెగ్యులర్ థింగ్స్ ని ఎలా అంత షార్ట్ ఫామ్ లో చాలా బాగా చెప్తుంటారు. ఐ రియలీ లైక్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ యాజ్ వెల్.
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
8: ఎక్కడ నుంచి మీరు? హైదరాబాద్ లో అండి మణిదీప్ గారు.
9: అంటే నాకు ప్రాపర్ వరంగల్, బట్ యా ఇంటర్మీడియట్ నుండి మొత్తం హైదరాబాద్ అండ్ యా మై ఇంటర్మీడియట్ బీటెక్ అండ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ యా నా గ్రోయింగ్ టైం మొత్తం హైదరాబాద్ లోనే ఉండింది. అండ్ యా
8: ఇంకా హైదరాబాదీ లాంగ్వేజ్ లోకి షిఫ్ట్ అవ్వలేదు. దీపక్ తో మాట్లాడుకుంటూ కూడా ఇంకా చాలా ఫార్మల్ తెలుగు మాట్లాడుతున్నారు, అదేంది
9: అంటే ఇంకా అలవాటు అయిపోయిందండి.
10: మనం ఏమైనా స్టార్ట్ చేయాలేమో.
8: హాయ్ గలిమల్లి గారు.
9: రెగ్యులర్ గా మాట్లాడితే వస్తుంది.
8: ఎస్ ఎస్ అది అట్లా రావాలి, మాట్లాడాలి.
10: పేరు ఏమన్నారు? మణిదీప్ అనుదీప
9: మణిదీప్ అండి.
10: హిందీ వస్తుందా?
9: హైదరాబాద్ హిందీ ఆతే జీ. హైదరాబాద్ హిందీ పర్ఫెక్ట్ తో నేను ఆతే, లేకిన్ యా మేనేజ్ తో కర్ సక్తే ఆప్కి తరహా తో నీ ఆయేగా.
10: బాతా కర్ సక్తే కి నీ?
9: हां बाता तो कर सकते हैं, बाता बाता तो कर सकते हैं, सुन सकते हैं अच्छी तरह.
10: अच्छा मैं क्वेश्चन आप पूछता हूँ, हैदराबाद में आपको बिरयानी कहाँ अच्छा लगती?
9: मुझे आती सी क्रॉस रोड्स का बावर्ची एंड ये वाला पिस्ता हाउस की बिरयानी.
8: नॉट बैड.
10: चाय कहाँ अच्छी लगती?
9: सॉरी,
10: चाय ईरानी चाय.
9: Chai? Yeah, this is one thing I don't have, like, Hyderabad lo unde chai thagan nenu.
10: Arre
2: chai thagara endu
8: ka chai thagetonu paru diseesindru ba. Shit
9: ayya ayyan lenu ante inga chinna appudu chalavat cheskoledu intlo inga ade continue chestaru.
10: Arre
2: konni at least biryani alavatledu anledu inga.
9: Yeah, biryani alavat lekapothe Hyderabad e anpichukonu.
8: ఇప్పుడే ట్యూన్ ఇన్ అవుతున్న వాళ్ళందరికీ మళ్ళొకసారి అనౌన్స్ చేస్తున్నానండి, దీపక్ కర్మంగికర్ ఈస్ ఆన్ ఎయిర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు హిమ్ ప్లీజ్ కాల్ అస్ అట్ 877-265-5992. So దీపక్ గారు ప్లీజ్ మీట్ ఆర్ సుధాకర్ గల్లిమల్లి గారు, హీస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ హోస్ట్.
2: నమస్తే సుధాకర్ అన్న.
10: నమస్తే అన్న. నమస్తే, నా పేరు సుధాకర్, రేడియో పేరు గల్లిమల్లి, పక్కా హైదరాబాద్.
8: వెరీ గుడ్. వన్ మోర్ కాల్,
10: లెట్స్ టేక్ ది కాల్. హాయ్ అండి, హలో తెలంగాణ షోకి స్వాగతం. మీ పేరు? థ్యాంక్ యూ అండ్
11: కాల్. నమస్తే గల్లిమల్లి సాబ్. ఆదాబ్ దీపక్ భాయ్, కైసే ఖైరియత్?
2: మై జబర్దస్త్ హూ, ఆప్ కైసే?
10: గోపీ సాబ్ కైసే?
11: गली मल्ली पहचान लिया मेरे को?
10: अरे पहचान लिया.
11: दीपक भाई तो हैदराबाद की शान है पूरा.
8: क्या बात है मस्त मस्त भले.
10: हैदराबाद की शान है, यहाँ की जान है.
2: कल पूरा खाना खाने का जरूरत नहीं है मेरे को.
10: कल नहीं, आज रात से बात
11: हो गया
10: ना.
2: हमारे तो 11:30 हो गए.
11: आपकी आवाज सुनते दिल खुश हो जाता साहब.
8: గోపి గారు, వాట్ నాస్టాల్జిక్ థింగ్స్ డిడ్ యూ గ్యాదర్ ఫ్రమ్ దీపక్ గారి వీడియోస్ నుంచి? వాట్ డిడ్ యూ లెర్న్? మీకు గుర్తొచ్చింది ఏంటి బాగా?
11: సబ్ కుచ్ ప్రతీష, మై తో హైదరాబాద్ 200 కిలోమీటర్ మే ఉంది జగిత్యాల హై మేరా. तो मेरा बचपन में तो पूरा यू नो उर्दू मुस्लिम फ्रेंड्स हिंदी. इधर आने के बाद भी ना, जब पहले मैं हिंदी बात करते थे वो बोल रहे थे आप हैदराबाद से है क्या? तो हमारा पहचान ही अलग है, हमारा भाषा और जो बोल है ना, तो बहुत बहुत एकदम
8: एक स्पेशल टाइप ऑफ हिंदी है जो कहीं भी नहीं बोलते, जो किसी भी जगह के हिंदी, इंडिया के किसी भी जगह पे नहीं बोलते. वेरी क्लोज टू लखनऊ, बट वी हैव आवर ओन स्टाइल, वी हैव आवर ओन वे ऑफ सेइंग इट कदा.
10: ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అవుట్‌స్టాండింగ్ అండ్ స్టాండింగ్ అవుట్.
8: వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ వన్. థాంక్యూ
11: యు నో గల్లిమల్లి ఆర్ ఫ్రెండ్స్, వి ఓన్లీ టాక్ ఇన్ హైదరాబాద్.
8: जरूर बात करेंगे,
10: मिलने का मौका चाहिए, बस मिल गया तो बात करते रहते, वो जल्द मिलने वाले हैं दो हफ्ते में,
11: हम जल्द मिलने वाले हम तो। ओके
8: थैंक यू फॉर कॉलिंग गोपी,
10: थैंक यू गोपी,
2: शुक्रिया भाई, थैंक यू,
10: ओके
8: nice nice so,
10: మళ్ళీ ఒకసారి నెంబర్ అనౌన్స్ చేద్దాము మంది.
8: Sure. So call us to talk to or chit chat with Deepak Karmungikar garu 877-265-5992 and
10: one more call. Let's take the call. Hello, namaste, hello Telanga show, swagatham, mee peru, thank you for calling and holding. Hello, you're on air andi, cheppandi.
8: మీరు రేడియో తగ్గించాలండి అండ్ టాక్ టు ద ఫోన్ టాకింగ్ టు ద ఫోన్
10: ఆల్రెడీ కనెక్టెడ్ అండి, చెప్పండి.
8: హలో, మీ పేరండి?
10: కిరణ్ భాయ్, చెప్పండి చెప్పండి.
8: హలో కిరణ్ గారు.
2: హలో కిరణ్, థ్యాంక్ యూ. తెలుసు
8: దీపక్,
2: నేను లాస్ట్ బెంచ్, నేను ఫస్ట్ బెంచ్ ఎన్నడూ కూర్చోలేదు, జబర్దస్తి కూర్చోవాలంటేనే కూర్చున్నా.
10: చెప్పొద్దు మనం, లాస్ట్కి ఫస్ట్ బెంచ్ అందుకనే మనం ఎప్పుడు లాస్ట్ బెంచ్ చెప్పుకోదు, లాస్ట్ నుంచి ఫస్ట్ బెంచ్ మనం.
2: యా

0: Anna, thank you so much. Very kind of you to say this.
1: Before you drop, sir, question arakal mari. My favorite chai point ekkada, my favorite biryani point ekkada, Hyderabad. Okay. మాసప్ ట్యాంక్ అంటే ఒక పేరు చెప్తా మీకు గుర్తుందా చెప్పండి. అరే కాల్ డ్రాప్ అయిపోయింది. ఓకే లెట్స్ టేక్ అనదర్ కాల్. ఓకే లెట్స్ టేక్.
2: నమస్తే,
1: స్వాగతం.
3: హలో,
1: మీ పేరు చెప్పండి.
3: మహేష్ అండి, ప్రేమా.
1: మహేష్ భాయ్, ఏం సంగతులు?
3: అన్నా మంచిగున్నా.
1: అంత మంచి దీపక్ భాయ్ తో
3: మాట్లాడాలి. దీపక్ అన్నా నమస్తే, మంచిగున్నావానే?
0: నేను మంచిగున్నా అన్న, మంచిగున్నా. నువ్వు ఎట్లున్నావు?
3: నేను మంచిగున్నా. తిన్నా అన్నా, నువ్వు తిన్నావా?
0: తిన్నా, ఎప్పుడు 11:40 అవుతుంది ఇక్కడ, సో అప్పుడే తిన్నా.
1: కానీ ఇప్పుడే చెప్పింది దీపక్ భాయ్ ఇవాళ తినాలి, కానీ రేపు అసలు తినడంట, కడుపు నిండిపోయిందంట.
0: రేపు తినా. ఇక మీరందరూ ఇంత మంచి మంచి మాటలు చెప్తున్నారు, నాకు ఆకలి కూడా అయితలేదు ఇప్పుడు. వస్తా పక్కా.
1: నిజంగా దీపక్ భాయ్ ఒకసారి విజిట్ చేయాలి బాబే.
0: నేను వచ్చాను రెండు
1: గెస్ట్
2: ఆఫ్ ఆనర్.
0: Yeah, sure. My best friend lives in Bay Area, so yeah, I'll visit sometime, sure.
1: Hum bhi to best friend hi hai abhi se.
0: Yeah, sure, zarur.
1: Yes, Radio Telangana, Hello Telangana is your place to come.
0: Any course, of course.
1: Yeah, ucchinappudu cheppandi, definitely we'll definitely meet. Okay,
0: sure.
1: Mahesh bhai, emana questions unnaya? Or emana
3: manchi untada na Deepak anna, mee reels anni baaguntayi. సేమ్ నాకు చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొస్తాయి.
0: థ్యాంక్ యూ సో మచ్.
2: మహేష్ గారు, మీరు ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? ఎక్కడ నుంచి?
3: హైదరాబాద్
2: లో ఎక్కడ?
3: మల్లాపూర్
2: ఎక్కడ?
3: తార్నాక
1: గల్లీ కూడా చెప్పాలి ఇప్పుడు. గల్లీ ఇంటి నెంబర్ అన్ని చెప్పాలి.
2: లేదు. సో గల్లీమల్లి గారు అడుగుతున్నారు అన్నమాట అందరికి, హైదరాబాద్ లో తీపి మెమరీస్ లో మీకు మంచిగా నచ్చిన బిర్యానీ పాయింట్ గానీ చాయ్ మీరు తాగిన మంచి రెస్టారెంట్.
0: సుధాకర్ అన్న ఈ షో అయిపోయిన తర్వాత డైరెక్ట్ పోయి చాయ్ తాగేటట్టు ఉన్నాడు, అందరినీ చాయ్
1: అడుగుతున్నాడు.
2: మీరు నాకు మంచి కంపెనీ సుధాకర్.
0: బ్లూసీ నంబర్ వన్ చాయ్ అంటే బ్లూసీ, 100% అగ్రీ.
1: మేము 20 కిలోమీటర్ దూరం పోయి బ్లూసీ చాయ్ తాగుతుంది, ఎక్కడి నుంచో ఎక్కడికో పోయి అడన్నప్పు ఫేవరెట్ పాయింట్ అక్కడ. అక్కడ కలిసి చాయ్ తాగి అక్కడ నుంచి డిస్పర్స్ అందరు దోస్తుల. ఎవరది? మహేష్ భాయ్, మీ అమ్మాయి?
4: హాయ్
1: ఆద్య, హౌ ఆర్ యూ? మహేష్ వాళ్ళ పాప ఆద్య, షీఈస్ వెరీ యాక్టివ్ ఇన్ రేడియో, షీ కాల్స్ ఎవ్రీ షో. దే ఫ్యామిలీ ఆల్సో చాలా చాలా యాక్టివ్, ప్రతి ప్రోగ్రామ్ కి ప్రతి ఈవెంట్ కి అటెండ్ అవుతారు. మా రేడియోని ఇక్కడ కమ్యూనిటీ చాలా బాగా సపోర్ట్
4: చేస్తారు. అంకల్ దీపక్ అంకల్ ని చూసినాం.
1: నన్ను చూసినావు? లే, ఎమ్మెల్సీ గేమ్ నన్ను కలిసిందాను. యా, ఫ్యామిలీని కలిసా. యా, వాళ్ళు దే ఆర్ వెరీ సపోర్టివ్, ప్రతి ఈవెంట్ కి ప్రతి షోస్ కి కాల్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ భాయ్. మిమ్మల్ని తొందరలో ఈ స్వదేశీ ఈవెంట్ లో మళ్ళీ కలుస్తాం. జర పైలం అంటావా?
3: పైలం ఇంకా
1: పైలం. ఓకే, థ్యాంక్ యూ మహేష్ భాయ్. ఓకే, సో దీపక్ భాయ్, నేను జాయిన్ అయ్యే ముందు మీ మాటలు వింటుండే, ఖాన్ దాదా మాట గురించి నేను విన్నా. సో నాకు కొంచెం మీరు అన్నట్టుగా ఖాన్ దాదా రోల్ అనేది నోబడీ ఎల్స్ కెన్ హావ్ డన్ ఎనీ బెటర్ దెన్ దాట్. ప్లస్ ఆయన ఎక్స్ప్రెషన్లు, పర్టికులర్ గా ఆ పాట వారేవా ఏ ఫేస్ పాట ఉంటుందా, అసలు ఆ పాటలో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ గానీ ఆ డాన్స్ గానీ అసలు ఒక ఒక డిఫరెంట్ లెవెల్ అది. అసలు నిజంగా ఆ రోల్
0: లెజెండరీ స్టఫ్ అది,
1: లెజెండరీ. అంటే చాలా వచ్చినాయి అట్లాంటి రోల్స్ వచ్చినాయి కానీ ఇది జస్ట్ స్టాండ్స్ అవుట్. తర్వాత లాస్ట్ లో మళ్ళీ ఆ
2: ఫైటింగ్ సీన్, లాస్ట్ పార్ట్ లో ఫైటింగ్ సీన్ నడుస్తుంది.
0: ఐ ఐ హావ్ ఎ డిమాండ్. యాక్చువల్లీ అన్ని సినిమాలు 4K వర్షన్ రిలీజ్ అవుతున్నాయి, సో ఐ రేజ్ దిస్ వన్స్ అండ్ ఐఎమ్ సేయింగ్ దట్ మనీ అనే సినిమా 4K వర్షన్ రావాలి. అసలు ఇట్ హ్యాస్ టు బి అప్స్కేల్ టు 4K అండ్ అంటే ఆ ఓల్డ్ స్కూల్ కర్ర అని ప్రొజెక్టర్ సౌండ్ రావడం, అన్క్లియర్ ఆడియో ఉండడం, దాని వల్ల నీకు ఫీల్ వస్తుంది. బట్ ఐ వాంట్ మనీ ఇన్ 4K, ఐ వాంట్ కాందాదా ఇన్ 4K.
2: నాకు బ్రహ్మానందం ది ఆ స్పెషల్ డైలాగ్ ఉంటే ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి
1: సినిమా,
2: కానీ ఆ డైలాగ్ ఇప్పటికి ప్రతి ఒక్కళ్ళు మన జనరేషన్ వాళ్ళు వాడే కామన్ డైలాగ్స్ లో అదొకటి. రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, ఇలాంటి చాలా డైలాగ్స్ కంప్లీట్లీ బ్రహ్మానందం గారివే.
0: బ్రహ్మానందం గారికి ఉన్న కామెడీ రేంజ్ ఇంపెక్టబుల్, అది 0 to infinity రేంజ్ అది.
2: ఎగ్జాక్ట్లీ,
1: దీపక్ భాయ్ మనం ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాము. తీసుకునే ముందు ఒకసారి మళ్ళీ నెంబర్ చెప్పేద్దాము, 877-265-5992 అంటే నెంబర్ మీరు కాల్ చేయాల్సింది. మేము ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాము, డోంట్ గో ఎనీవేర్, కాల్ అస్ ద నెంబర్ అగైన్. ఓకే, లెట్స్ టేక్ బ్రేక్.
5: Bay Area, get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AI and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit AIAevents.org. Grand Sponsor Sanjeev Gupta CPA. Platinum Sponsor Realtor Lavanya Duvi. Travel Partner Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver Sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue.
6: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ oasisfremont.com.
7: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ ఏ ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట, ఇప్పుడు మీ ఇంట్లో.
8: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn, lead. Enroll now. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
9: TNC apply.
10: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
11: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
10: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 193-8293.
9: Bay Area's Grand Ganesh Festival.
12: Grand Ganesh Festival.
9: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Only Archanas, special aarties, Maha Aarti and Deeparadhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths, record number desi shopping booths and lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
13: Grand sponsor, Sanjeev Gupta CPA. Travel partner, Travelopod. Powered by Realtor Nagarajannaya. Silver sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue. Prashad sponsor, Vijeta Supermarket.
2: వెల్కమ్ బ్యాక్ టు హలో తెలంగాణ రేడియో. మీరు వింటున్నారు దీపక్ కర్ముంగికర్ తో టాక్ షో. అండ్ ప్లీజ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు హిమ్ అండ్ కాన్వర్స్ విత్ హిమ్, కాల్ అస్ ఎట్ 877-265-5992. పీపుల్ హూ ఆర్ జస్ట్ ట్యూనింగ్ ఇన్, ఐ విల్ రిపీట్ ద నంబర్ అగైన్, 877-265-5992. సో సుధాకర్ గారు, బిఫోర్ ఐ మిస్ ఆల్ దీస్ థింగ్స్, ఐ వాంట్ టు కవర్ ఒకసారి దీపక్ గారి గురించి. నాట్ ఓన్లీ జస్ట్ ఈ కామెడీ వీడియోసే కాకుండా, హీ ఆల్సో ఈజ్ అ ఎస్టాబ్లిష్డ్ రైటర్. సో హీ హ్యాస్ రిటన్ 8 బుక్స్. ఆ 8 బుక్స్ లో 5 ఆఫ్ దెమ్ ఆర్ నావెల్స్. ఐ జస్ట్ రీసెంట్లీ ఫౌండ్ అవుట్ దట్ హీ ఆల్సో హ్యాస్ అ యూట్యూబ్ ఛానల్ దట్ హీ రీసెంట్లీ స్టార్టెడ్ దట్ విల్ ట్రైన్ పీపుల్ లైక్ స్టూడెంట్స్ ఎనీ వన్ to how to communicate better in your emails or in your English conversations. Adi kaakunna, he is also responsible for an app. You'll be surprised. It's called Beyond Genre app. It gives you the recommendations of movies that you want to see, rather than scrolling through Netflix for 20 to 30 minutes just to see what you want to watch. This app recommends you based on your needs, your favorites, what you want to watch, can you watch, which is like what we need right now. Netflix lo gaani, Prime Videos lo gaani. So Deepak, let's talk about this. Meera aslo ivanni cheyadamu manage, how do you do all this?
0: I just start things, I don't carry on when
2: you're too humble. Meera aslo so many inspiring things aslo I came to know that you are novels, like for example he wrote mystery, sci-fi, road trip action, like romance. He's touched every other genre as a book.
0: Yeah, except and comedy. I've written stuff. Yeah, comedy only.
2: You're doing,
0: this intro thing.
2: You're already doing pretty good job at that. Are you me future plans lo ekkadaina, are you looking forward to, you know, like making like a formal movie kani oka series lo, do you want to is there anything short like that plan?
0: Yeah, of course. Movie screenwriting is the reason I came to the US. Cinema lo Hollywood lo raayalim khan dada itla anukuntadu kada film nagar boyi ayipothani itla nenu vachana anamata, because I was already set. I was living a king's life in India, but I decided now this is not enough, I have to do something more. So ade alochanatoni I came here. Adi adeto poyindi, ippudu nenu ekkada unna adi vere vishayam, edo oka roju chusam, we'll see. But my dream is to write for a English movie. Yeah, write an English
2: awesome movie. Awesome. Okay. I cannot let you go without you telling us an angrez movie dialogue. Naaku telisipoyindi meeku angrez movie chaala ishtam, and you have seen it n number of times. I cannot let you go without telling a dialogue. Yeah. Which is your favorite?
0: Yeah, sure, Ryan. Are wo sab jaano saat parso dabirpure mein kya ladai hui malum, chindiya ladai hui kya, wa bole to mai saal gabbar galil patel mallesh chinna feroz kaidar akbar pure kehte the ko ladai mein khali lato se diye gap keep భయం రావలేదు వాళ్ళబ్బరికి చెప్పాలి వాళ్ళకే దివాళ్ళు కుదికే గప్పలు చూకే ఏద్యా మిస్ అయింది కొంచెం ఒద్యా ఒద్యా ఒద్యా పురంకు ఫిర్ అఖబార్ కు కీచా దేకు అరే అఖబార్ తు భీ జో రఖ్ దే రే దో దో భైరియా కీచ్ దే రే బోల్తో అఖబార్ మేరకు బోల్ రా మేరే బాజు కీ సర్కల్ టైరే హువా థా మై కైసా మారూ
2: యా దిస్ ఇస్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్
1: అమేజింగ్ యా వెరీ వెల్ డన్ ఓకే
2: సరే
1: మనకి ప్రతిష్ట గారు మనం వెళ్లే ముందు క్విక్ గా మనకి టైం ఎక్కువ లేదు నేను ఒక రాబోతున్న ఈవెంట్ గురించి చెప్తాం అనుకుంటున్నాం అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఈస్ బ్రింగింగ్ ఇన్ స్వదేశ్ అండి సెలబ్రేటింగ్ 80 years of Indian independence and 250 years of US independence. ఇప్పుడు ఎప్పుడు అంటే 15th ఆగస్ట్ రోజు అండ్ ఎక్కడ ప్లాజా డి సీజర్ షావేజ్ సైన్ హోజే లో ఇట్స్ ఫ్రీ ఈవెంట్ అండి అండ్ దర్స్ అ బిగ్ పరేడ్ గోయింగ్ ఆన్ బిగ్గెస్ట్ మల్టీనేషనల్ పరేడ్ మిస్ అవ్వకండి ఇట్స్ కమింగ్ ఆన్ అ సాటర్డే ఇట్స్ కమింగ్ ఆన్ ఆగస్ట్ 15th సో డోంట్ మిస్ దాట్ ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్ టు అటెండ్ ది పరేడ్ అండ్ దెన్ ఆల్ ది ఫెస్టివిటీస్ దట్ ఆర్ అరౌండ్ ఇట్ రెంబర్ ద డే ఆగస్ట్ 15th ఆజాదీ కా దిన్ స్వదేశ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే మనకి ఇంకా ఒక 2 minutes టైం ఉంది మనము క్విక్ గా లాస్ట్ వర్డ్స్ ఫ్రమ్ దీపక్ బై వినేసి మనం విన్నర్స్ అనౌన్స్ దెన్ వీల్ హావ్ ఎండ్ షో
2: సో దీపక్ వాట్ డు యు థింక్ అబౌట్ దిస్ ఫ్యూచర్ ఆఫ్ కామెడీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు విత్ దిస్ ఏఐ అండ్ స్టఫ్ హౌ డు యు థింక్ ఇట్స్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్
0: సో ఏఐ ఇప్పటిదాకా అయితే సో ఫార్ ఇట్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు రైట్ అ గుడ్ జోక్ సో ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ టచ్ హ్యూమర్ యార్ హియర్ హ్యూమోషన్స్ యాక్చువల్లీ ఒక ఉన్న ఏదో కోట్ చదివాను నేను we should let AI do all the work and leave the art to humans, but right now people are using AI to generate art and and we are doing the
2: coding
0: work.
2: coding also
1: I think I would say it is not smart at art.
0: it takes beyond smartness to do art. Whatever form it is.
1: Exactly.
0: Because it can only replicate what it has already seen, but humor anedi
1: తెలిసిందే చేస్తుంది కానీ తెలియంది ఏం చేయలేదు హ్యూమర్ అండ్ దెన్ ఎమోషన్
0: సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ అ గిఫ్ట్ అండి
1: ఎగ్జాక్ట్లీ ఓకే వి హావ్ టు నౌ అనౌన్స్ ద విన్నర్స్ అండ్ దెన్ ఎండ్ ద కాల్ సూన్ ఓకే సో
2: ఈ ఎపిసోడ్ లో మనకి విన్నర్స్ అండి గోపి మణిదీప్ గారు కిరణ్ భూపాల మహేష్ గారు సో ప్లీజ్ సెండ్ అస్ అన్ ఈమెయిల్ అట్ విరిజల్లు అట్ gmail.com అండ్ వీ విల్ సెండ్ యూ బ్యాక్ విత్ సమ్ గిఫ్ట్స్ సో దీపక్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఐ వాంట్ టు సీ మోర్ అండ్ మోర్ కాంటెంట్ ఫ్రమ్ యూ అండ్ ఐ వాంట్ టు సీ యూ గ్రో ఎట్ ఇన్ ఎనీ డైరెక్షన్ బీ ఇట్ యాజ్ అ రైటర్ బీ ఇట్ యాజ్ అ కమీడియన్ you I want to see you grow and someday I would definitely say yeah this guy was on our show
0: thank you so much
1: baba yaad rakhna jab bade ho to humko bhi yaad rakhna
0: bilkul bada honge nahi pehle dekhi nahi ho thank you so much it's been a pleasure
2: next week we'll come back with another show another topic good night signing off Pratyusha
0: Good night.
14: Back today with another success story from TradeMyHome.com powered by Your Home Sold Guaranteed Realty where buying and selling at the same time is made easy. This is Sharad, founder of TradeMyHome.com and I'm joined by one of our happy clients. Riya, what made you reach out to TradeMyHome?
15: We needed to upsize but didn't want to sell first and become homeless or buy a new home and then get stuck with two homes.
14: And how did TradeMyHome.com help you?
15: It was amazing. We used the TradeMyHome program and got a guaranteed purchase offer for 101% of market value on our current home. Plus, we got $350,000 in interest-free down payment assistance that helped us buy stress-free. The program also helped us save over $100,000 on our new home. I'm glad we used your Trade My Home program.
14: Thanks, Riya. If you are upsizing, downsizing or relocating and want to know more about our Trade My Home program, call 408-740-7400. That's 408-740-7400 or visit TradeMyHome.com.
16: If you have a small business or want to start one, if you want to run a successful business and save thousands of dollars in taxes, if you're tired of false promises like 25% tax reduction and are looking for genuine, creative, and intelligent tax advice from a CPA who understands IRS risk tolerance, contact CPA Sanjay of Sanjay Tax Pro. Find out how he might help save you thousands of dollars and put a long-term strategy in place to build wealth and peace of mind. Visit SanjayTaxPro.com or call 408-462-5829.
17: Amy Cox did something smart. She saved hundreds on auto insurance switching to Progressive. And with that money, she decided to treat herself to an anti-aging red light mask. Will she look like a horror movie villain every night? Yes. Will her boyfriend Kevin be scarred for life? That's certainly a risk. But it's Amy's savings, and if she's willing to risk her relationship for smooth, wrinkle-free skin, well, bye-bye, Kevin. Switch and see if you could save with Progressive and treat yourself. Progressive Casualty Insurance Company and Affiliates.
18: I can't believe how spotless my floors look after using the Swiffer Power Mop. No more dragging around a heavy mop and messy bucket. Now I get the same deep clean without all the work. Thanks to the powerful solution and scrubbing pad of the Swiffer Power Mop, dirt and grime don't stand a chance, and I don't break a sweat. Mic drop. I mean, mop drop. A smarter way to mop. Try it or your money back.
19: Parents in the Bay Area.
20: You're listening to KSJO HD2 San Jose.
21: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
22: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
23: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
24: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
25: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
24: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
25: ప్రైవసీ ఎవరికి కావాలండి?
26: If you are not one of these people, you may want to try Zoho One.
27: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
24: Zoho One. ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
25: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
24: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
25: ప్రైవసీ ఎవరికి కావాలండి?
27: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
23: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
28: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
22: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
23: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
21: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
22: కాల్ ట్రావెలోపాడ్ అట్ 929-269-8013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: back up.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, nu eppudu van kodutunnadu? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
8: చెప్పలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలా?
7: తుడిపక్కలే, చిన్నగా రాసుకో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూజ్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
8: తెలుగు ఎఫ్ఎం రేడియో,
9: విరిజల్లు రేడియో.
7: మజా చేయాలా.
10: మార్నింగ్ అమెరికా. Let's get old fashioned summertime showers.
11: Again, what we're doing today.
12: Good morning.
13: Good morning.
11: Good morning.

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా ఇచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

చిన్న సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 నీళ్ళు లోసుకుందంట. రంగుల్ రాజారావు గారు 3 అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళి వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: back up.
1: We give hold off an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a postal of the town.
2: Congratulations, Ricky.
3: Thank you.
2: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య వినడం లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పద్ధతులని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా? Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

I don't stop dancing. Punagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop that.

Hey, don't stop dancing! Bonacano loading!

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: கந்தரபாய் கத்தர கோகிட்ல சுட்ட கம்மாய்.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
6: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
5: Nannu evaraina track chestunte naaku bhale ishtam.
6: Privacy evadiki kavalandi?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
8: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు?
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు వద్దాం రా ఊర్లో కొన్ని అక్క.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: लड़कियों के लिए नहीं है. Please, नहीं सुना. Please.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: దీపం ఉంటుంది కదా,
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా,
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధతి లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Congratulations, Vicky.
7: Thank you.
6: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, నేను వ్యాన్ కొడుతున్నాను. హా, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాను, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాను, మన ముసలిన అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
10: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
9: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: తగ్గేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Ikali Ahuru. ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా?
8: ఉండిపోదాం.
7: ఎలా? టైం అయిపోతుంది కదా,
8: ఆపేద్దాం.
7: అలా సినిమాల్లోనే అవుతుంది.
8: అయితే అక్కడికే వెళ్దాం.
7: ఏ హీరో అలా ఎలా?
8: ఓ హీరోయిన్.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
2: You're listening to KSJO HD2 San Jose.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
4: ట్రావెలోపాడ్
3: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
5: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
6: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
7: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
6: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: If you are not one of these people, you may want to try Zoho One.
9: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
7: విరిజల్లు రేడియో.
8: మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit